శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 19వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 10వ తేదీ శుక్రవారం సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.

హార కేయూర స్వర్ణమకుట సంశోభితమై శంఖచక్రమణి దీప్త విరాజితమై కోటి సూర్య ప్రభలు కొలువు తీరిన రూపమై వేల చంద్రుల సుధలు వెళ్లి విరిసిన దీపమై వెలుగులకే వెలుగై విజ్ఞానపుంజమై ప్రకాశించే ఆ శ్రీనివాసుని సుందర రూపం ఎంత చూసినా తనివి తీరదు. ఆ తిరుమలేశుని నిర్మల ధ్యానం ఎంత చేసినా మనసు నిండదు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు. ఆ దేవదేవుని దివ్య మంగళ విగ్రహ సందర్శనమే ఒక మహాయోగం. మనస్సులోని భక్తిభావ పరంపరలు పుంఖాను పుంఖాలుగా ఉవ్వెత్తున పొంగుతాయి. పారవశ్యంతో పాడాలని, ఎలుగెత్తి ఆ స్వామిని పిలవాలని జీవుడు తపించి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తుతి దేవీ పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సూక్తి సుధా కార్యక్రమంలో ఎండి అక్బర్ బాషా గారి నుంచి మహితోపులను విన్నాం.
2: విజ్ఞాన సంపదను మనిషి తన జీవితంలో పుట్టుక నుండి మరణించే వరకు కొనసాగించే నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, శాస్త్ర సాంకేతిక రంగంలో ఎన్ని మార్పులు సంభవించినా, జ్ఞానాన్ని గురించి చర్చించేటప్పుడు ఈ విశ్వంలో మానవుడి స్థానాన్ని స్థితిగతులను అవగాహన చేసుకోవటం తప్పనిసరి. అంటే మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, మానవుణ్ణి సృష్టించింది ఎవరు, మరణం తర్వాత వేరొక జీవితం ఉందా అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు తెలుసుకున్నంత వరకు ఏ ఫిలాసఫీ తత్వశాస్త్రం విజయాన్ని సాధించలేదు. ఖురాన్ విద్య దృక్పథాన్ని సంబంధించి విషయాలను తెలియజేస్తుంది. ఖురాన్ ప్రకారం దేవుడు అల్లాహ్ మానవుణ్ణి తన దాస్యం కొరకే, తన ఆరాధన కొరకే సృష్టించాడని మనకు తెలుస్తుంది. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా దాస్యం కొరకే సృష్టించాను అని ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా జ్ఞాన సముపార్జన అవసరం తెలియజేస్తూ, ఓ ప్రవక్త, జ్ఞానవంతులు జ్ఞానహీనులు ఇద్దరు సమానులేనా అని ఆదేశించడం జరిగింది. మరోచోట, ఓ అల్లాహ్ నాకు జ్ఞానాభివృద్ధి ప్రసాదించు అని వేడుకోవాలని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ మానవుణ్ణి ఈ భూమిపై తన ప్రతినిధిగా ప్రభువింపచేశాడు. ప్రతినిధి తన యజమాని యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా నిర్వర్తించాలి. అతనికి ఇవ్వబడిన అధికారాన్ని యజమాని యొక్క ఆదేశానుసారం చెలాయిస్తాడు. తాను చేసే ప్రతి పని యజమానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మానవుడు దైవాదేశాలను తాను పాటిస్తూ తన అధీనంలో ఉన్న వారికి దైవాదేశాలను పాటించేలా చూడటం ప్రతినిధి యొక్క విధి. కావున దైవాదేశాలను అతి ఉత్తమ రీతిలో నెరవేర్చి తద్వారా దైవ ప్రసన్నతను పొందటానికి అవసరమైన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం. దేవుని అస్తిత్వం, గుణగుణాలపై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై, పరలోకంపై దృఢమైన విశ్వాసం ఉండాలి. అలాగే దేవుని ఏకత్వాన్ని ప్రకటించడం, నమాజ్ ఆచరించడం, జకాత్ చెల్లించడం, రంజాన్ ఉపవాసాలు హజ్ యాత్ర చేయటం, దీనితో పాటు తల్లిదండ్రుల హక్కులు, సంతానం హక్కులు, భార్యభర్తల హక్కులు, పొరుగువారి హక్కులు, సహచరుల హక్కులు, బానిసల అనాథల హక్కులు, రోగుల నిరుపేదల హక్కులు చెల్లించాలి. అల్లాయే జ్ఞానానికి మూల బిందువు. మన జ్ఞానేంద్రియాలు, మేధస్సు, అనుభవం, జ్ఞాన సముపార్జన మాధ్యమాలు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ జ్ఞానానికి సకల విద్యాలకు మూలమైనది దైవవాణి మాత్రమే. జ్ఞానాన్ని ప్రాపంచిక లేదా ధార్మిక జ్ఞానంగా విభజించడం అవివేకం. కానీ జ్ఞాన సముపార్జనలో గల లక్ష్యమే దానిని ప్రాపంచిక లేదా ధార్మిక విద్యగా మారుస్తుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి, తద్వారా దైవ ప్రసన్నతను పొందడానికి విద్య అభిషయించినట్లయితే అటువంటి విద్య ధార్మిక విద్యగానే పరిగణించబడుతుంది. అలా కాక కేవలం ప్రాపంచిక ప్రయోజనాలు అంటే ధన సంపాదనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటే అది ప్రాపంచిక విద్యగా రూపుదాల్చుతుంది. చివరకు మనకు తెలిసేదేమిటంటే విద్య లేక జ్ఞానం అనేది దేవునికి మనిషికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసి దాన్ని దృఢపరిచేలా ఉండాలి. కానీ దేవునికి మనిషికి మధ్య దూరాన్ని పెంచేదిగా ఉండకూడదు.
0: ఇంతవరకు ఎండి అక్బర్ పాషా గారి సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

0: క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్బంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి ఈ యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గు గనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తుందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు

0: మంత్రులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్ లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
1: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్ కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ ఏనాం ప్రాంతాల్లోని దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్చేంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించింది.

0: ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యద్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధం వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసె విశ్వసితి. విగత ద్వాదశ వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హెట్రిక్ ఇతి విజ్ఞాపయత తేన ప్రతిపాదితం యత్ ఏష ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబద్ధానాం అపూర్వగమితాం సూచయతి. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्री एंथनी एल्बनीस अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात्पुरा उभयो देशयोर नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमंडल स्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. హింద ప్రశాంత క్షేత్రే శాంతిం స్థిరతాం చ స్థాపయితుం ద్వాభ్యాం నేతృభ్యాం రక్షా సురక్షా సహయోగ్ సంయుక్త ఘోషణాపత్రే హస్తాక్షరం విహితం.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.

0: वाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते। श्रीशाहः सविशेषं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कुशलनेतृत्वे केन्द्रप्रशासनेन सीमावर्ती अवसनरचनासु वैज्ञानिकरीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः। देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्चस्तरीया विशेषज्ञ समितिः निर्मिता। अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति। तत्रैव आईवीएफ चिकित्सालयानां एआरटी केन्द्राणां अथ युग्मकोशानां नियन्त्रकतन्त्राणां प्रासंगिकविधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति। संयुक्तराज्यामेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्। ईरानस्य प्रशासनिक वार्ता संस्थया संसूचितं यत् एतत् आक्रमणं अमेरिका देशस्य सेना द्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिका देशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्य चरणस्य द्वन्द्वे फ्रांस दलं मैरिको दलं पराभूय उपान्त्य चक्रे प्रविष्टवत्। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి,
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతబిందు, గ్లుకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 మహిళావాణి కార్యక్రమంలో వేదకాలంలో మహిళా మనులు ఈ అంశం గురించి శ్రీమతి అరుణ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ సహకారండి నిర్మల్ గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినడం కోసం 8462245066 నంబర్కు వాట్సాప్ సందేశాన్ని పంపించి వినవచ్చు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3 గంటల వరకు కొనసాగుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

హైదరాబాద్ కేంద్రం నుండి వెళ్లి ఉంటారు. 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5 గంటలకు అభిరుచి సినీ గీతాలు వింటారు. 5:30కు యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు వింటారు 6:10కు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20కు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం 6:30కు ప్రసారమవుతుంది. సినీ రంజని కార్యక్రమం 6:35కు, 6:50కు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటలకు ప్రసార వివరాలు, 7:05కు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00కు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 8:30కు జానపద గేయాల కార్యక్రమం ఉంటుంది. 8:45కు హిందీలో వార్తలు, 9:00కు ఆంగ్లంలో వార్తలు, 9:15కు స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30కు ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00కు అలనాటి మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11:00కు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 11:10కు ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05కు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

అలాగే 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. ఈ 85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: భారత్ కా కోయి పిఎం యహాన్ పహుంచా థా తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా పిఛలే 12 వర్షో మే తీసరీ బార్ యహాన్ ఆయా హూం యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఊంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు.

0: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21,000 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత మూడవ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగే

0: ఇటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల మాలిక ప్రభాతలహరి. కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రెటినా, మూతబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు వింటారు. ఇంకా కొన్ని సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం. ఒక ప్రబోధ గీతం.

0: ప్రభాత గీతం విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
7: డాక్టర్ రాజేంద్ర

0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీ, గురుక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమని

అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం, వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: కుమార్ సినిమా నుండి పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి, డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. గత వారం మనం రెటీనా గురించి తెలుసుకున్నాం. ఈరోజు రెటీనా సర్జరీ ఎలా ఉంటుంది, రెటీనా సర్జరీ అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు ఎప్పట్లాగే స్టూడియోలో ఉన్నారు ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో అనుభవం పొందినటువంటి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటీనా క్యాటరాక్ట్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూగల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, ఇప్పుడు రెటీనా గురించి చాలా విషయాలు గత వారం మీరు తెలియజేశారు.
4: అవును.
3: అసలు ఈ రెటీనా యొక్క ఆపరేషన్ అవసరం ఎందుకు పడుతుంది, అసలు దీన్ని ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, రెటీనా డిటాచ్ కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి?
4: తప్పకుండా అండి. సో రెటీనా సర్జరీ అన్నది ఏంటంటే ఒక ఇంట్రాక్యులర్ సర్జరీ, అంటే కంటి లోపల మనం చేసే సర్జరీ అన్నమాట. సో రెటీనా సర్జరీ అనేది కన్నుకు చేసే సర్జరీస్లో నార్మల్గా కంటికి చేసే సర్జరీస్ అనేవి మైక్రో సర్జరీస్. మనం ఏదైనా మైక్రో సర్జరీ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది, జనరల్ సర్జరీస్ లాగా కాదనమాట ఇది మైక్రో సర్జరీ కాబట్టి. అండ్ అందులో కూడా రెటీనా సర్జరీ అనేది ఇంకా కాంప్లెక్స్ సర్జరీ అనమాట. సో ఆ కాంప్లెక్స్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది, దాన్ని మనం రెటీనా సర్జరీ అంటాం అనమాట. సో రెటీనా సర్జరీ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తామంటే దానికి కొన్ని పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కంటి లోపల మనకు ఆ రెటీనా సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడే చేస్తాము. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసి మనకు మోస్ట్ కామన్గా ఏంటి అంటే, ఒకటి మనం ఇంతకుముందు లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టుగా విట్రియస్ హెమరేజ్ ఒకటి, రెటినల్ డిటాచ్మెంట్ ఒకటి, ఇవి మెయిన్ ఇండికేషన్స్ అనమాట. సో రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుందంటే, మనం ప్రీవియస్ డిస్కషన్లో చెప్పినట్టుగా ఒకటి హై మయోపియా వల్ల, అంటే మైనస్ పవర్ ఉండడం వల్ల రెటినాలో హోల్స్ పడి అది ఓడిపోతుంది రెటినా, దాన్ని రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అదొక ఇండికేషన్, అంటే ఆ రెగ్మటోజినస్

0: రెటినల్ డిటాచ్మెంట్ వచ్చింది అంటే దానికి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది, రెటినా సర్జరీ. అట్లానే ఇది కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే మనకు షుగర్ కానీ లేదంటే బాడీలో మనకు బీపీ ఉండి కానీ అది రెటినా మీద ఎఫెక్ట్ పడి రెటినా వెయిన్ అక్లూజన్ అవ్వడం కానీ లేకపోతే డయాబెటిక్ రెటినోపతి వచ్చి కంప్లీట్గా అంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, మనం యూజువల్గా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే కొన్ని స్టేజెస్కి మనకు అసలు ట్రీట్మెంట్ అవసరం ఉండదు డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో. ఒకవేళ వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళకి మనం లేజర్ ఇంజెక్షన్స్ తోని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. కొంతమంది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసినా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది, లేదా కొంతమందికి రావడమే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారనమాట లేట్ అయిపోయి, అట్లాంటి వాళ్ళకి రెటినా ఊడిపోతుంది, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అట్లాంటి వాళ్ళకి కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇది రెటినా పర్స్పెక్టివ్లో, అంటే రెటినాలో ప్రాబ్లం ఉన్నప్పుడు రెటినా సర్జరీ చేస్తున్నాము. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ కంటి లోపల క్యాట్రాక్ సర్జరీ, మనం మోస్ట్ కామన్గా ఐలో చేసే సర్జరీ ఏంటంటే అందరికి చాలా మందికి తెలిసింది క్యాట్రాక్ సర్జరీ. సో క్యాట్రాక్ సర్జరీ కూడా కొన్నిసార్లు ఏదైనా కాంప్లికేషన్ అయిందనుకోండి, నార్మల్గా అయిందంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొన్నిసార్లు రేర్గా కాంప్లికేషన్స్ కూడా అవుతుంటాయి, అది కాంప్లెక్సిటీని బట్టి, క్యాట్రాక్ట్ డెన్సిటీ కానీ దానికి ఉన్న ఫైండింగ్స్ కానీ దానివల్ల. అప్పుడు ఏమవుతుందంటే మనం తీయాల్సిన శుక్లం ఏదైతే ఉందో అది కంటి లోపల పడిపోతుంది. మనం కన్ను స్ట్రక్చర్ చూసుకుంటే పైన ఉన్న పార్ట్ నల్లగుడ్డు, దాని కింద లెన్స్ ఉంటుంది, లెన్స్ కింద పెద్ద క్యావిటీ ఉంటుంది మనకు, దాన్నే విట్రియస్ క్యావిటీ అంటాం, అందులో విట్రియస్ జెల్ ఉంటుంది, దాని కింద రెటినా ఉంటుంది. సో మనకి ఈ లెన్స్ ఉన్నది పైన ఉన్న జస్ట్ ఒక 1/3 పోర్షన్ పైననే ఉంటుంది అనమాట లెన్స్, కింద 2/3 ఇంకా లోపల ఉంటుంది మన కంటి భాగం అన్నది లెన్స్ తర్వాత. సో ఇక్కడ వరకు ఉంది జస్ట్ 30% పైన, 30% పైనే ఉంటుంది మనకి ఇది. సో ఎప్పుడైతే ఈ లెన్స్ తీసే పరిస్థితుల్లో మనం సర్జరీ చేసే సర్జరీ టైంలో ఒక్కసారి కాంప్లికేషన్ అయిపోయి ఏమవుతుందంటే దాన్ని పీసీ రప్చర్ అంటాం, పోస్టీరియర్ క్యాప్సులర్ రప్చర్ అంటాము. అట్లాంటప్పుడు ఈ కంటి లోపల ఉన్న లెన్స్ శుక్లం ఏదైతే ఉందో అది లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ డ్రాప్ అంటాం మనము. న్యూక్లియస్ అనేది లోపలికి డ్రాప్ అయిపోయింది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కానీ, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కంటి లోపల శుక్లం తీసి లెన్స్ పెట్టినాం అనుకోండి, ఆర్టిఫిషియల్ లెన్స్ ఐఓఎల్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే కంటి లోపల పెట్టిన లెన్స్ అద్దం అన్నది కొన్నిసార్లు వీక్ సపోర్ట్ ఉండడం వల్ల అది సరిగ్గా ఉండదన్నమాట, అక్కడ అది కూడా లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ కంటి లోపల అది కూడా రెటినా దగ్గరికి వెళ్ళి విట్రియస్ క్యావిటీ లోపల పడిపోతుంది, దాన్ని ఐఓఎల్ డ్రాప్ అంటాం మనం. సో ఇట్లాంటివి కానీ లేదంటే పోస్ట్ సర్జరీ కానీ లేదా వివిధ కారణాల వల్ల, మనం ఇంతకుముందు విట్రియస్ హెమరేజ్ దాంట్లో చెప్పినట్టుగా విట్రియస్ హెమరేజ్ అయినప్పుడు డెన్స్ విట్రియస్ హెమరేజ్ చాలా థిక్గా ఉందనుకోండి, అది అది మందులు కూడా కరగదు కొన్నిసార్లు, అప్పుడు మనకు వాళ్ళకి సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది బ్లడ్ మొత్తం. సింపుల్గా రెటినా సర్జరీ అంటాము, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ విట్రియో రెటినల్ సర్జరీ అనమాట. సో ఆ సర్జరీ చేసి మనం ఈ బ్లీడింగ్ కానీ క్లియర్ చేయడము, లేకపోతే రెటినా ఏదైతే ఉందో డిటాచ్ అయిందో దాన్ని సెట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అనమాట.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. అయితే ఈ రెటినా సర్జరీ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి?
0: సో రెటినా సర్జరీ అనేది స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనం ఇందాక చెప్పినట్టుగా ఇవే కాకుండా కొన్నిసార్లు కంటి లోపల రెటినాలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా, అంటే ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా అట్లాంటప్పుడు కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే రెటినా సర్జరీలో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనము స్టెప్స్, కంటి లోపలికి వెళ్ళిన తర్వాత పోర్ట్స్ ఉంటాయి అన్నమాట, 3-పోర్ట్ విట్రెక్టమీ అంటాం వాటిని. 3 పోర్ట్స్ అంటే ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేటప్పుడు ఎలా చేస్తారు, పోర్ట్స్ పెడతారు, అంటే చిన్న చిన్న హోల్స్ చేసి లోపలికి వెళ్తారు, పైప్స్ ఇన్సర్ట్ చేసి ఇన్స్ట్రుమెంట్ వాటి నుంచే పాస్ చేస్తారు. సేమ్ అలానే మనకు రెటినా సర్జరీ కూడా అలానే ఉంటుంది, కంటికి 3 పోర్ట్స్ చేస్తాము, ఆ పోర్ట్స్ నుంచి మన ఎక్విప్మెంట్ అన్ని పాస్ చేస్తాం లోపలికి విట్రియస్ క్యావిటీకి. అలా చేసి ఫస్ట్ ఆ విట్రెక్టమీ మొత్తం చేసేసి ఏదైతే విట్రియస్ ఉందో అది, ఒకవేళ బ్లీడింగ్ అక్కడ ఉంటే బ్లీడింగ్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత రెటినా దగ్గరికి వెళ్ళి రెటినాలో కంప్లీట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైనా మెంబ్రెయిన్స్ గ్రో అయినాయా షుగర్ డయాబెటిక్ రెటినోపతి వల్ల, ఆ మెంబ్రెయిన్స్ క్లియర్ చేసి ఏమైనా హోల్స్ ఉన్నాయా చూసి రెటినాలో అవన్నీ చెక్ చేసి రెటినాని సెట్ చేస్తాం ఫస్ట్. రెటినాని సెట్ చేసి ప్రాబ్లం మళ్ళీ పెరగకుండా ఉండడానికి రెటినాకి లేజర్ చేస్తాం అక్కడ, దాన్ని ఎండో లేజర్ అంటాం మనము. ఎండో లేజర్ అంటే కంటి లోపల రెటినాకి చేసే లేజర్ అనమాట సర్జరీ టైంలోనే. అది హోల్స్ ఉంటే ఆ హోల్స్ చుట్టూ చేస్తాము, హోల్స్ ఏం లేదు

0: ఏదైనా షుగర్ వల్ల ఇట్లా అయింది ప్రాబ్లం అంటే దానికి ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాం, ఆ లేజర్ చేసేస్తాం. అక్కడ చేసిన తర్వాత కంటి లోపల రెటినా అతుక్కోవడానికి దానికి సపోర్ట్కి టాంపనైడ్ అంటాం మనం. టాంపనైడ్ ఎఫెక్ట్ రావడానికంటే దానికి సపోర్ట్ ఇవ్వడానికి రెటినాకి కంటి లోపల సిలికాన్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇంజెక్ట్ చేస్తాం మనం. ఇంజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఆ పోర్ట్స్ అన్ని తీసేసి అవి ప్యాచ్ చేసేస్తాం. ఇది సింపుల్గా రెటినా సర్జరీ స్టెప్స్.
1: ఈ సర్జరీ తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్? ముఖ్యంగా మీరు ఏంటంటే అత్యంత చిన్నదైనటువంటి రెటినాను మీరు ఓపెన్ చేసి సెట్ చేసినారు, ఆపరేషన్ చేసినారు, సో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆయన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది?
0: పోస్ట్ రెటినా సర్జరీ కేర్ ఎలా ఉంటుంది అంటే మనం కంటి లోపల సిలికాన్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇంజెక్ట్ చేసి పెడుతున్నాం, ఎందుకంటే రెటినా అతుక్కోవడానికి. సో కాబట్టి పేషెంట్ ఒక 2 వీక్స్ వరకు కొంచెం ప్రోన్ పొజిషన్ అంటే ఇట్లా బోర్లా పడుకోవడం అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 2 వీక్స్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రెటినా అనేది మంచిగా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట మనకి. అదొకటి. రెండోది వచ్చేసి రెగ్యులర్గా ఐ సర్జరీ తర్వాత ఉన్నట్టుగానే హెడ్ బాత్ అవాయిడ్ చేయడం, అట్లీస్ట్ ఒక 3 వీక్స్ వరకు కంటి మీదకి ఏది సోపు షాంపు పోకుండా చూసుకోవడము, అండ్ రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ లైక్ డయాబెటిక్ హైపర్ టెన్సివ్ అయితే ఉన్నాయో అవి రెగ్యులర్ గా వాడుకుంటూ ఉండాలి, అండ్ కొంచెం బరువులు ఏమి లిఫ్ట్ చేయకుండా బెండ్ అయి పని చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ రెగ్యులర్ గా చెకప్స్ కూడా చేయించుకోవాలి.
1: మరి కంటిలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ రెటినా ఆపరేషన్ జరగకుండా చూసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా?
0: మీరు అడిగేది ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే రెటినా సర్జరీ అవసరం లేకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకొని రెటినా సర్జరీ అవసరం లేకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నది, కరెక్ట్?
1: Yes.
0: సో అలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎందుకు వస్తుందో తెలియాలి రెటినా ప్రాబ్లం. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా రెటినా ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది మనకు. సో ఫస్ట్ మనం రెటినా సర్జరీ అవసరం ఉన్న కండిషన్స్ ఏం చెప్పాము? ఫస్ట్ది రెగ్మెటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాము. సో రెగ్మెటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుంది? యూజువల్ గా కొన్నిసార్లు మైనస్ పవర్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇది. మైనస్ పవర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైనా వస్తుంది, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మైనస్ పవర్. మనం మైనస్ గ్లాస్ పెట్టుకునే వాళ్ళు అందుకనే రెగ్యులర్ గా ఐ చెకప్ చేయించుకోవాలి. ఎందుకు? రెగ్యులర్ గా ఐ చెకప్ చేయించుకుంటే రెటినా డిటాచ్మెంట్ కాకుండా మనం ఏమైనా ప్రివెంట్ చేయవచ్చా అంటే డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే రెటినా డిటాచ్మెంట్ అన్నది ఓవర్ నైట్ ఇప్పటిదిప్పుడే కాదనమాట, కొన్నిసార్లు అవుతుంది బట్ రేర్ గా అవుతుంది అట్లా. బట్ అంతకు ముందే ఏమవుతుందంటే కంటి లోపల వీక్ ఏరియాస్ ఫామ్ అవుతాయి ఫస్ట్ రెటినాలో. రెటినాలో వీక్ ఏరియాస్ హోల్స్ ఫామ్ అవుతాయి, వాటిని లాటిస్ డిజనరేషన్ అంటాము, హార్ష్ టేర్స్ అంటాము, రెటినల్ హోల్స్ అంటాము, ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతా ఉంటాయి. ఇది ఒక చిన్న ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ లో ఇవన్నీ ఫామ్ అవుతా ఉంటాయి. ఈ స్టేజ్ లో ఓన్లీ హోల్స్ ఉన్నాయి, లాటిస్ డిజనరేషన్ ఉంది, హార్ష్ టేర్ ఉంది, బట్ రెటినా డిటాచ్మెంట్ కాలేదు. ఒకవేళ పేషెంట్కి కొన్నిసార్లు సింప్టమ్స్ కనిపిస్తాయి, ఎలా అంటే ఫ్లోటర్స్ కనిపిస్తాయి, అంటే సంథింగ్ ఏదో మూవ్ అవుతున్నట్టు కనిపించడము, కొంచెం అన్యూజువల్గా విజన్ ఉంటుంది, విజువల్ ఫీల్డ్ కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా మన దగ్గరకు వస్తారు. వచ్చి మనం చెక్ చేసి చూసినప్పుడు ఈ హోల్స్ రెటినల్ లాటిస్ డిజనరేషన్స్ ఉన్నప్పుడు వాటికి లేజర్ చేస్తే సరిపోతుంది. లేజర్ అయినా జస్ట్ 5 మినిట్స్ అది ఓపీడీ ప్రొసీజర్ అంతే, సర్జరీ కాదు. ఆ 5 మినిట్స్ లేజర్ చేసేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: దాని తర్వాత రెగ్యులర్ గా ఐ చెకప్ చేసుకుంటే సరిపోతుంది రెటినా చెకప్. బట్ ఎప్పుడైతే పేషెంట్ ఈ హోల్స్ దగ్గర ఈ స్టేజ్ లో రాడో అప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ లోపలికి నీరు వెళ్ళిపోయి ఆ నీరు అన్నది ఆ విట్రియస్ జెల్లే నీరులాగా మారుతుంది అన్నమాట. అందులో ఆ విట్రియస్ జెల్లే నీళ్ళలాగా వెళ్ళి లోపలికి వెళ్ళి రెటినాని బయటికి తీసేస్తుంది, దాన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం. ఆ రెటినా ఊడిపోతుంది కాబట్టి మనం మెయిన్గా ఏంటంటే మయోపియా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి, అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అయినా రెగ్యులర్ రెటినా చెకప్ చేయించుకోవాలి. డైలేటెడ్ రెటినా ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. రెగ్యులర్గా మనం చేస్తుంటాం మన హాస్పిటల్లో. అది చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే డిటెక్ట్ చేసి అది రెటినా డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా దాన్ని చిన్న లేజర్ ఉంటుంది, బరాదు లేజర్ అంటాం దాన్ని, ఆ హోల్స్ చుట్టూ ఆ లేజర్ చేసేస్తాం. దానివల్ల ఆ ఫ్లూయిడ్ లోపలికి ఎంట్రీ కాకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది, తద్వారా మనకు రెటినా డిటాచ్ కాదు. అది ఫస్ట్ ఇండికేషన్ ఫస్ట్ అది. రెండోది వచ్చేసి మనకు డయాబెటిక్ అన్నాం కదా,

0: డయాబెటిక్ కానీ, అనీమిక్ రెటినోపతి కానీ, ల్యుకేమిక్ రెటినోపతి కానీ, వేటి వల్ల అయినా కంటి లోపల బ్లీడింగ్ అయ్యి రెటినా ఊడిపోతుంది. సో ఇందులో రూట్ కాజ్ మనం ట్రీట్ చేసుకుంటే ఇక్కడ దాకా రాదు. డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి ఈ స్టేజ్ దాకా వచ్చి రెటినాను ఊడగొట్టి మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే సింపుల్ గా రెటినా చెకప్ చేయించుకోండి, షుగర్ కంట్రోల్ పెట్టుకోండి, అంతే.
1: అంతే,
0: ఆ చిన్న స్టెప్ తో ఏమవుతుందంటే మనకు రెటినా నార్మల్ ఉంటుంది, విజన్ నార్మల్ ఉంటుంది, సర్జరీ అవసరం పడదు. అండ్ ఎట్ ద మోస్ట్ ఆఫ్ ది టైం మనకు షుగర్ కూడా మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటాము. ఎందుకంటే రెటినా చెకప్ చేసుకుని చాలా మంది మనం పేషెంట్ చూస్తాం కదా, మీకు షుగర్ వల్ల కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయింది రెటినాల్ అని చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి షుగర్ అప్పటి నుంచి కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎలా ఉంటారంటే చాలా మంది, కొంతమంది పేషెంట్స్ షుగర్ నాకు కంట్రోల్లోనే ఉంటుంది కదా అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మనం ఇట్లా మనం చెప్పినప్పుడు, కాషియస్ గా చెప్పినప్పుడు మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి, మీరు కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవాలి షుగర్ గురించి అన్నప్పుడు అలా గుర్తుంటుంది
1: వెంటనే.
0: సో డాక్టర్ గారు నాకు చెప్పారు రెటినా మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఆ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ వల్ల ఏమవుతుందంటే డైటరీ కంట్రోల్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, మెడిసిన్స్ కరెక్ట్ టైంకి తీసుకోవడం కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి రాదు. ఒకవేళ వచ్చినా ఎర్లీ స్టేజ్లో ఉంటుంది కాబట్టి జస్ట్ మనం అబ్జర్వేషన్ పెట్టుకొని ఏదైనా అవసరం ఉంటే మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. అది లేజర్లు, ఇంజెక్షన్లు, సర్జరీ చేయాల్సినంత స్టేజ్కి వెళ్ళిపోదు, అది చేసుకోవచ్చు. ఇది రెటినా రిలేటెడ్. దానికి మూడో ఇండికేషన్ ఏం చెప్పాము, క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ కాంప్లికేషన్స్ అనేవి నార్మల్ గా రేర్ గా అవుతుంటాయి, బట్ రేర్ గా ఎప్పుడవుతాయి అంటే ఎప్పుడైతే క్యాటరాక్ట్ ముదిరిపోతుందో, క్యాటరాక్ట్ ముదిరిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కావద్దు క్యాటరాక్ట్ సర్జరీలో, మళ్ళీ రెటినా సర్జరీ కూడా అవసరం పడొద్దు అంటే కొంచెం ముదిరేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెం ఎర్లీగానే క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే మనకు సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్ అన్నది ఉండదు కంటికి, రిపీటెడ్ గా రెండో సర్జరీ అవసరం పడదు, అండ్ కన్నును కూడా మనం సేవ్ చేయవచ్చు దాని ద్వారా.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా రెటినా ఏ విధంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆపరేషన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్.
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసిన సలహాల సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
5: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
8: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: अजूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
1: చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన ఈఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
5: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూసాన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీ స్నేహం సినిమా నుండి ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 3.2 MHz పై మరియు ఇన్సాన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యత జాగ్రత్తలు, ఇంకా స్త్రీల్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇంటింటి సర్వే ప్రారంభం. నిజామాబాద్ జూన్ 25 పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నివాసంలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫామ్లు అందించారు. వీటిని పూరించి ఒక ఫామ్ను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫామ్ అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైనది. గమనిక విన్నారు.

ప్రభాతలహరి వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అందరితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ గీతంతో ప్రారంభిస్తున్నాం.
1: వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం ముని బృంద హృదయ చందన, వందనం వందనం ముని బృంద హృదయ చందన, వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడవందనం, వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడ

పాద కమలముల కడవందనం వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడ వందనం వందనం వందనం వందనం అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్య

ముని బృంద హృదయ చందన వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడవందనం వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడవందనం వందనం వందనం వెన్న వలె వెన్నెలల వలె ప్రున్నలల వలె మెత్తనిది నీ మది వెన్న వలె వెన్నెలల వలె ప్రున్నల

0: మునివృంద హృదయ చందన వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడ వందనం వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముల కడ వందనం వందనం వందనం వందనం.
1: మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు వేదకాలంలో మహిళామణులు శ్రీమతి ఏ అరుణ గారు అందించే వివరాలు వింటారు.
2: మహాభారతం భారతీయ సంస్కృతికి మూలకంధంగా రూపుదిద్దుకున్నది. వ్యాసకృత మహాభారతాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చిన కవిత్రయ కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన తమ కళలకు అనుగుణంగా కథను తీర్చిదిద్దిన వారు. అయితే వీరిది పూర్తిగా స్వతంత్ర రచన కాదు, చాలా వరకు మూలానుసారంగానే రచన సాగించారు. ముఖ్యంగా పాత్రల విషయంలో వీరు వ్యాసకృత మహాభారతంలో ఉన్నట్లుగానే పోషించారు. అక్కడక్కడ ఆ పాత్రల స్వభావాలను మరికొంచెం స్పష్టంగా బోధపడేటట్లు చేశారే కానీ పూర్తిగా మార్చే ప్రయత్నం చేయలేదు. మహాభారతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే నాటి భారతీయ సమాజం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా పాత్రలు వ్యవహరించిన తీరు నాటి సామాజిక వాతావరణాన్ని ప్రతిఫలిస్తుంది. కౌరవ సారథి దుర్యోధనుని కన్న తల్లి గాంధారి, ధృతరాష్ట్రుని పట్ట మహిషి. గాంధారి ఒక విపత్కర పరిస్థితిని జీవితాంతం విధించుకున్న శ్రీమూర్తి. ఒక కఠోర నియమాన్ని ఏర్పరచుకున్న గాంధారి మహాభారతంలో నాటి మహిళల్లో ప్రత్యేక స్థానం పొందింది. వ్యాస మహర్షి అనుగ్రహించే 100 మంది కౌరవులకు తల్లి అయింది. తన కొడుకులు వీరులైన పాండవుల కంటే తక్కువ వారనే భయం ఆమెను బాధ పెడుతూ వచ్చింది. పాండవులలో వైరం వీడనాడి సంధి చేసుకుమ్మని కొడుకులను కోరింది. న్యాయం కోసం ప్రాకులాడింది. దుర్యోధనుడు ఆమె మాటలను లక్ష్య పెట్టలేదు. ధృతరాష్ట్రుని కంటే గాంధారి మెరుగైన వ్యక్తిత్వం కలిగినది. ధృతరాష్ట్రునికి పుత్రవ్యామోహం, అయితే గాంధారిది మాతృవాత్సల్యం. పుత్రుల మరణాంతరం మాత్రం ఆమె శోకం క్రోధంగా మారి కృష్ణుణ్ణి శపించే వరకు వెళ్ళింది. పుత్రశోకం చేత దగ్ధమైన తన్వి గాంధారిగా చరిత్రలో నిలిచింది. భారతదేశంలో జరిగిన భారతంలో కనిపించే స్త్రీ పాత్రల్లో విచిత్రమైన మలుపులు తిరిగిన పాత్ర కుంతీది. ఈమె కుంతీ భోజని కుమార్తె. దుర్వాస మహర్షి వరప్రభావం చేత పెళ్లి కాకుండానే తల్లి అయింది. సూర్య భగవానుడిని ప్రార్థించేటప్పుడు కుతూహలం తప్ప ఆలోచన లేని వ్యక్తిత్వం కలది. కుమారుడు సహజ కవచ కుండలాల శోభితుడై సూర్య అంశ కలిగిన వాడు తప్పకుండా ప్రపంచ వీరుడే అవుతాడు. అతడే కర్ణుడు, కన్యకకు పుట్టిన వాడు కాబట్టి కానికుడు. ఆ కాలంలో అంతఃపుర కాంతలకు సైతం లోకాపవాద భీతి ఉండేదని అర్థమవుతుంది. ముందే ఆలోచించాల్సి ఉండాల్సింది. కన్న తర్వాత సమాజాన్ని ఎదురించి అయినా పెంచి ఉండాల్సింది అని ఇప్పుడు అనుకోవచ్చు. కానీ ఆ కాలంలో అది సాధ్యం కాలేదు కుంతికి. ఆ కాలంలో అని ఏమిటి, ఈ కాలంలో కూడా పెళ్లి కాని తల్లుల పరిస్థితి అదే. సరే, తర్వాత ఆమె పాండురాజును పెళ్లాడింది, సంతానం కలగలేదు. పాండురాజు మాధురిని పెండ్లి చేసుకున్నాడు. అంతదాకా తనకు దుర్వాసుడిచ్చిన వరాన్ని గురించి ప్రస్తావించని కుంతి అప్పుడు మాత్రమే ఆ విషయం బయటపెట్టింది. ఎంతో సంయమనం ఏర్పరచుకున్నది. కుంతి పాండురాజు అనుమతితోనే యమ, వాయు, ఇంద్రనందనులను పొందింది. ఏమాత్రం స్వార్థం లేకుండా మాధురికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. అశ్విని దేవతల వర ప్రభావం చేత మాధురికి నకల సహదేవులు జన్మించారు. అందరూ ఒక తల్లి బిడ్డలుగా పెరిగి పంచపాండవులయ్యారు. ఇక్కడ కుంతి జీవితంలో మరొక విషాదం. శాపగ్రస్తుడైన పాండురాజు మాధురితో కలిసి ఉండడం వలన మరణించాడు. సహగమనం చేసిన మాధురి

తన కొడుకుల భారాన్ని కుంతి మీదనే వేసింది. బహుశా కుంతి మొదటి నుండి కూడా ఆ ఇరువురిని తన కుమారుల వలనే పెంచి ఉంటుంది. అందుకే మాద్రి వారిని గురించి విచారించలేదు. పంచపాండవులు కుంతీసుతులయ్యారు. అందుచేతనే అర్జునుడు కుంతీసుత మాధ్యముడయ్యాడు. భీముడు ఆ పేరుతో పిలువబడలేదు. కుంతి భర్తను పోగొట్టుకుని పసిపిల్లలతో హస్తినాపురం చేరింది. పాండవులు పెరిగి పెద్దవారైనప్పుడు తన కష్టాలను మర్చిపోయి జీవించాలని ఆశించింది. పాండవులు పెరిగే కొద్దీ కురు పాండవుల మధ్య వైషమ్యాలు పెరిగి సమస్య మరింత జటిలమైంది. పాండవులు పడే కష్టాలన్నింటినీ చూస్తూ ఏమి చేయలేక బ్రతుకు దుర్భరమైంది. దుర్యోధనుని వలన కొడుకులకు, ముఖ్యంగా భీమునికి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని వ్యాకుల చిత్తంతో కాలం గడిపింది. విద్య ప్రదర్శన వేళ కర్ణుడిని మొట్టమొదట చూడగానే గుర్తుపట్టిన కుంతి అతడిని సూతపుత్రుడని భీముడు హేళన చేస్తే ఆ తేజోమూర్తి తన కుమారుడేనని పైకి ప్రకటించలేని మానిన గాయం సెలివేసినట్లు బాధపడింది. ఏకచక్రపుర నివాసం కుంతిని కష్టాల కొలిమిలో కాల్చి ఉంటాయి. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు గెలిచి ఆమెను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు ద్రుపదుని అండ తన కుమారులకు దక్కిందని సంతోషించింది. ద్రౌపది కారణంగా వారిలో మాస్తర్వ్యం ఏర్పడకూడదని వారందరికీ ద్రౌపది భార్య కావడానికి అంగీకరించింది. అప్పట్లో ఒక స్త్రీని పలువురు వివాహమాడే పద్ధతి అక్కడక్కడ కొంత తిరస్కారం కనిపించినా అది అశాస్త్రీయమని భావింపినట్లు తోచదు. పైగా ధర్మ సూక్ష్మాలను ఎరిగిన వేదవ్యాసుడి అంగీకారంతోనే ఆ వివాహం జరిగింది. ఆ పైన కృష్ణుని అండదండలు చేకూరాయి. ఇంద్రప్రస్థంలో ఉన్న కొద్ది కాలం కుంతి రాజమాతగా పూర్తి స్థాయిలో వివరించి గౌరవాధారాలను అనుభవించింది. ఆ తర్వాత పాండవులు మాయాజూదంలో ఓడిపోవడం, రాజ్యాన్ని పోగొట్టుకోవడం, అన్నింటినీ మించి తన కోడలపై వస్త్రాపహరణ జరగడం మిక్కిలి బాధను కలిగించాయి. కడగట్టు బిడ్డ అయిన సహదేవుడిని అరణ్యాలకు పంపేటప్పుడు కడుపసిబిడ్డ వీడు తన ఆకటి పొద్దు ఎరగడు అని బాధపడుతూ కోడలికి అప్పజెప్పింది. కడుముద్దురాలు అని ద్రౌపదిని గౌరవించింది. క్షణముక యుగంగా గడుపుతూ పాండవుల కోసం అహర్నిశలు తప్పించింది. దుర్యోధనుని ఆప్తమిత్రుడైన పాండవులను మట్టుపెట్టేందుకు వ్యూహాలు పన్నే కర్ణుడిని వారించాలని, అసలు విషయం చెప్పాలని ఆ తల్లి మనసు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో. నిజం బయట పెడితే తన కొడుకులు తనని ఏమనుకుంటారో, నలుగురులో నవ్వులపాలు అవుతామేమోనని భయపడి మౌనం వహించింది. కాని మనసులో చెల్లరేగే వేదను ఎలా అరికట్టగలదు? పాండవులు తిరిగి వచ్చి సంధి జరిగి ఎవరు రాజ్యంలో వాళ్ళు సుఖంగా ఉంటే చాలని ఆశించిన కుంతికి భంగపాటే ఎదురైంది. ఎందరూ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యుద్ధం అనివార్యమైంది. అప్పుడిక ఊరుకోవడం సాధ్యం కాలేదు. కర్ణుడితో అసలు విషయం చెప్పేసింది. కర్ణుడు పాండవులను క్షమించి వదిలేస్తానన్నాడనే కాని అర్జునుడి మాత్రం వదలనన్నాడు. అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఆ సమయంలో ఎన్ని రకాల బాధలను పొంది ఉంటుందో అనూహ్యం. అప్పుడు కూడా కర్ణుడి విషయం చెప్పలేదు. చెప్పి ఉంటే కురుక్షేత్ర యుద్ధమే ఉండేది కాదు. యుద్ధం జరిగినన్ని రోజులు పాండవుల క్షేమం కోసం తప్పించింది. కాని కర్ణుడి మరణం ఆమెను విచలితం చేసింది. అదిగో అప్పుడు ఆమె మనసు పొరలలో దాగి ఉన్న ప్రథమ పుత్ర వాత్సల్యం అన్ని అనుమానాలను చెల్లా చెదరు చేసి ముందుకు వచ్చింది. కాని ఏం లాభం? పోయిన కర్ణుడు తిరిగి రాలేదు. అందుకే ఆమె జీవితం కన్నీటి పాటగానే మిగిలిపోయింది. కృష్ణుడు ఒక్కడే ఆమె అసహాయతను అర్థం చేసుకున్నాడు. కుంతీ భోజుని బుంట పుట్టి పాండురంగరాజును వివాహమాడి అసహాయ శూరులైన కుమారులకు తల్లి అయిన కుంతీ జీవితంలో సుఖశాంతులు లేవు. అందుకు ఆనాటి సమాజం ఒక కారణం, రాచరీకపు వ్యవస్థ మరొక కారణం. విజేత అయిన ధర్మరాజు రాజ్యంలో నివసించే కాలం వచ్చే నాటికి

పూర్తిగా విరక్తి భావన ఏర్పడింది. తనలాగే పుత్రశోకంతో బాధపడుతున్న గాంధారి ధృతరాష్ట్రులననుసరించి అడవులకు వెళ్ళిపోయింది. వారి శుశ్రూషలో చిత్తశాంతిని వెతుక్కున్నది. వేదకాలంలో ఎందరో మహిళలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందులో భారతీయ సంస్కృతిలో పతివ్రతలకు ఆదర్శ దంపతులకు ప్రతీక అరుంధతి దంపతులు. సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. వేదవాంగ్మయంలో అరుంధతికి అత్యున్నత స్థానం ఉంది. అరుంధతిని జ్ఞానానికి పాతివ్రత్యానికి నిదర్శనంగా భావిస్తారు. హిందూ వివాహంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు పండితులు. రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అయితే అరుంధతి నక్షత్రం దర్శించుకోవటం వల్ల ఆ నక్షత్రం నుండి వచ్చే కిరణాల వల్ల కంటికి మరింత శక్తి నూతన దంపతులకు కలుగుతుందని పెళ్లి అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేపిస్తారు. మహాపతివ్రతల్లో అరుంధతి ఒకరు. వశిష్ఠ మహర్షి భార్య. పెళ్లి సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. అయితే ఎందరో మహాపతివ్రతలు ఉండగా అరుంధతిని ఎందుకు చూపిస్తారు? నూతన దంపతులకు అరుంధతిని చూపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా? అరుంధతి అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ ఐదుగురు శ్రీమూర్తులు, సదా పూజనీయులు. వీరిలో అరుంధతి మహాపతివ్రతలలో అగ్రగామి. అగ్ని నుంచి ఉద్భవించిన గొప్ప స్త్రీమూర్తి అరుంధతి. ఈమె బ్రహ్మదేవుని కుమార్తె. ఈమె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశం చేయగల బ్రహ్మచారి కోసం ముల్లోకాలు వెతకడం ప్రారంభించింది సంధ్యాదేవి. వశిష్ఠుడే తనకు ఉపదేశం చేసేందుకు తగిన వాడిని తెలుసుకుని ఆయన్ను ఆశ్రయించింది. బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఉపదేశ అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ అగ్ని నుండి వెలువడిన అందమైన శ్రీరూపమే అరుంధతి. వశిష్ఠ మహర్షి గృహాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుని ఆ సందర్భంలో తగిన వధువు కోసం అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకునే స్త్రీకి ఒక పరీక్ష పెట్టాడు వశిష్ఠుడు. అదేంటంటే ఇసుకతో అన్నం వండటం. అందుకే ఒక ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగిన వారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భంలో అరుంధతి వశిష్ఠుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వడ్డించింది. దానితో సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోనికి సిద్ధపడ్డాడు. అయితే తన కమండలం అరుంధతికిచ్చి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని చూస్తూ ఉండుమని చెప్పి వెళ్లాడు. ఏళ్ల తరబడి అరుంధతి కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు తిరిగి రాలేదు. ఎందరో పండితులు, ఋషులు ఆమె చూపును మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదామె. చివరకు బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఆమెను కమండలం నుంచి చూపు మరల్చమని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక వశిష్ఠుని వెతికి తీసుకువచ్చి ఆమె ముందు నిలబెట్టారు. వశిష్ఠుని రాకతో తన చూపును కమండలం నుంచి వశిష్ఠుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు వశిష్ఠుడు. అప్పటి నుంచి మనస, వాచ, కర్మన వశిష్ఠుణ్ణి అనుసరించి మహాపతివ్రతగా నిలిచిపోయింది అరుంధతి. తన సౌభాగ్య పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే మూడు ముళ్ళు వేసిన తర్వాత వధూవరుడికి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అరుంధతుల సహనం, శాంతం, ఓర్పు లాంటి పాతివ్రత్య లక్షణాలు కలిగి ఉండాలని, వారి బంధం అరుంధతి వశిష్ఠుల్లా చిరస్థాయిగా నిలవాలని అర్థం. గార్గి హిందూ పురాణాలలో యోగి.

0: బ్రహ్మజ్ఞానం పొందిన మహిళ, సకల వేదాలు శాస్త్రాలు అవగతం చేసుకున్న జ్ఞాని, వచక్నుడి కుమార్తె, బ్రహ్మచారిణి, పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశంసిస్తూ సూక్తులను రచించింది. విదేహరాజ్యానికి చెందిన రాజు జనకుడు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాడు. యువరాజులందర్నీ పాల్గొనమని ఆహ్వానించాడు. చాలా రోజుల పాటు యజ్ఞం సాగింది. ఈ యజ్ఞంలో అనేక మంది పండితులు, ఋషులు పాల్గొన్నారు. జనకుడు వీరందరిలో ఒక పండితుణ్ణి ఎన్నుకోవాలని ఆలోచించాడు. యజ్ఞ సమూహంలో ఉన్న పండితులను, ఋషులను సమావేశపరిచి అతనిని ఆలోచన తెలియజేశాడు. వారిలో గొప్ప పాండిత్య జ్ఞానం, బ్రహ్మం గురించి గరిష్ట జ్ఞానం ఉన్నా అత్యంత నిష్ణాతులైన పండితుణ్ణి ఎన్నుకోవాలనుకున్నాడు. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించాడు. ప్రతి ఆవు దాని కొమ్మలపై 10 గ్రాముల బంగారంతో వేలాడదీసిన 1000 ఆవులను బహుమతిగా ఇచ్చాడు. పండితులలో ఇతరులే కాకుండా ప్రసిద్ధ ఋషి యజ్ఞవల్క్య గారికి ఉన్నారు. కుండలిని యోగ కళలో ప్రావీణ్యం సంపాదించినందున సమావేశమైన వారిలో తాను ఆధ్యాత్మికంగా అత్యంత జ్ఞానవంతుడని తెలుసుకున్న యజ్ఞవల్క్యుడు ఆవుల మందను తన ఇంటికి వెళ్లగొట్టమని తన శిష్యుడైన సంసువుడిని ఆదేశించాడు. చర్చలో పోటీ చేయకుండా బహుమతిని తీసుకుంటున్నాడని భావించిన పండితులకు కోపం తెప్పించింది. కొంతమంది స్థానిక పండితులు వారి జ్ఞానం గురించి ఖచ్చితంగా తెలియక అతనితో చర్చకు స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. ఏది ఏమైనప్పటికీ 8 మంది ప్రఖ్యాత ఋషులు అతనిని చర్చకు సవాలు చేశారు. ఇందులో పండితుల సమావేశానికి చెందిన ఏకైక మహిళ గార్గి కూడా ఉన్నారు. జనకుని ఆస్థానంలో పూజారి అయిన అశ్వల, అర్ధవాగ, బుజ్జుల, ఉషస్త, ఉద్దలక వంటి ఋషులు అతనితో వాదించి యజ్ఞవల్క్యుడు నమ్మదగిన సమాధానాలు అందించిన తాత్విక విషయాలను, ప్రశ్నలను అడిగారు. వారి చర్చలో ఓడిపోయారు. ఆ సవాళ్లను స్వీకరించడం గార్గీ వంతు వచ్చింది. గార్గీ చర్చలో వివాదాస్పద వ్యక్తిగా పండితులలో తన గొప్పతనాన్ని గురించి ప్రశ్నించాడు. ఆమె అతనితో పదే పదే వాగ్వాదం చేసింది. గార్గీ యజ్ఞవల్క్యుల సంభాషణ వాస్తవికతకు కేంద్రీకృతమై ఉంది. యజ్ఞవల్క్యులతో ఆమె సంభాషణ అంతం లేని స్థితి, ఆత్మ, ఆచరణాత్మక పరిస్థితులకు దూరంగా ఉంది. ఆ తర్వాత ఆమె తన విధానాన్ని మార్చుకుంది. ప్రపంచంలో ఉన్న పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలను అతనిని అడగడం మొదలుపెట్టింది. ఉనికి, మూలం యొక్క ప్రశ్న అతనిని అడిగినప్పుడు ఆమె ప్రశ్న ఈ ప్రపంచం మొత్తం నుండి నీటిపై ముందుకు వెనుకకు అల్లినది, అప్పుడు ముందుకు వెనుకకు నేయబడినది అని అవుతుంది. ఇది ప్రపంచం యొక్క ఐక్యతను, దాని యొక్క ముఖ్యమైన పరస్పర అనుసంధానాన్ని వ్యక్తీకరించే సాధారణంగా తెలిసిన విశ్వోద్భవ రూపానికి సంబంధించినది. బృహద్కారణ్య ఉపనిషత్తుల్లో యజ్ఞవల్క్యుడు అతని సమాధానాలను, ఆపే ప్రశ్నలతో కూడిన సమావేశం చాలా అద్భుతంగా, రసవత్తరంగా సాగింది. ఈయనతో సంభాషణలో గార్గి జ్ఞానపు వెలుగులను, మన్నలను అందరినీ నిశ్చేష్టులను చేశాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప వేదాంత జ్ఞానిగా పేర్కొన్నారు. ఆమె వేదకాలం నాటి మహాయోగిని. ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి, సకల వేదాలు శాస్త్రాలు అవగతం చేసుకున్న జ్ఞానిగా పేరు పొందినది. అంతటి సమావేశంలో ఆత్మ, పరమాత్మల గురించి గార్గి వేసిన ప్రశ్నలు చెప్పలేక యజ్ఞవల్క్యుడు చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నావు అంటాడు. ఆ కాలంలో మహాజ్ఞానులలో ఒకరుగా ఈమె పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆదర్శవనితగా కొనియాడారు.
1: మీరింతవరకు వేదకాలంలో మహిళామణులు శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం విన్నారు.

0: ఇంతవరకు మీరు మహిళావాణి కార్యక్రమంలో వేద కాలంలో మహిళామణులు అనే అంశం గురించి శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమ సహకారం డి నిర్మల గారు. ఇప్పుడు వినండి.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఉదయం సమయం 9:00.

0: ఇప్పుడు వినండి.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

షో కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు నచ్చిన పాటలు వినాలి ఉందా? మరెందుకు ఆలస్యం? వెంటనే 8462245066 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించి మీకు నచ్చిన పాటలు వినవచ్చు. ఈ పూట కార్యక్రమంలో మొదటి పాట రిక్వెస్ట్ని పంపించారు. ఎన్సీఏ సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామం నుంచి మంగళి, చంద్రకళ, చిన్ని, సుప్రియ, నరేష్ వీరందరూ కోరుతున్న పాట ఎన్సీఏ చిత్రం నుండి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనే ఇంగ్లీస్తానీ సర్పేలాలుటో పీరుసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన ఈఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
7: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాలకు

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి బక్రం నరసయ్య, బంగారు శ్రీనివాస్, గోలి రమేష్, కరుణాకర్, చందు, ఫారెస్ట్ నరసయ్య, హోటల్ హరి. వీరందరూ కూడా కోరుతున్న పాట గోదావరి సినిమా నుండి. ఈ పాటను మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ పాట వచ్చేస్తుంది, మరి వినేయండి.

0: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో శుభోదయం మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా ఇబాతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి ఇష్రాతుల్లా కూడా. మరి తప్పకుండా అండి, మీకోసం అయితే మంచి పాటను ప్రసారం చేస్తాము.

అలాగే హృదయరాగాలు కార్యక్రమంలో మాకోసం తలంబ్రాలు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు డొంకేశ్వర్ మండల్ గాదేపల్లి విలేజ్ నుండి చౌకే లక్ష్మి, ధనుష్, శ్రీపాల్, శ్రీదేవి, నరేష్. తప్పకుండా అండి, మీకోసం తలంబ్రాలు సినిమా నుండి పి సుశీల గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ను పంపించారు. గుడ్ మార్నింగ్ నిజామాబాద్ ఎఫ్ఎం, మాకోసం నర్తనశాల మూవీ నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆదర్శ్ నగర్ నీరు భవన్ కాలనీ నుండి రెడ్డా ఆనంద్ కుమార్, అనురాధ, అభిజ్ఞ మరియు అనుజ్ఞ, తప్పకుండా మీకోసం ఈ పాట నర్తనశాల మూవీ.

అదే రాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. పెళ్లి సందడి మూవీ నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు. మరి మధుసూదన్ రెడ్డి గారు మీకోసం చిత్ర గారు పాడిన ఈ పాట పెళ్లి సందడి సినిమా నుండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో పాటంతం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మేర సంతోష్, మేర మయూరి, నవదీప్, సత్యయ్య, కళావతి వీరందరూ కూడా కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట నుండి రిక్వెస్ట్ని అయితే పంపించారు. వీరి కోసం ఈ పాట పల్లెటూరు బావ సినిమా నుండి ఈ పాట.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం మేము ఒక మంచి పాటను ఆశిస్తున్నాం అంటూ కోరుతున్నారు. సుస్వాగతం సినిమా నుండి అర్గుల్ వి జకాన్పల్లి మండలం నుండి కోరుతున్నారు. పేరు హఫీజుద్దీన్ షాను, తరణం బాబా, థబు, క్విల్లద్ రయాన్ తనాజా, వీళ్ళందరూ కూడా అర్గుల్ నుండి కోరుతున్నారు. సుస్వాగతం సినిమా నుండి మీకోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. మూగనోము సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అమృతాపూర్ నుండి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ తప్పకుండా అండి మీకోసం ఈ పాట మూగనోము సినిమా నుండి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: వినండి తరించండి.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వచ్చాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. మరో రిక్వెస్ట్ ని పంపించారు. శోభన్ బాబు నటించిన మూవీ రాజకుమార్ సింగ నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, మీరందరూ కోరుతున్న పాట రాజ్కుమార్ సింగ నుండి ఈ పాట చేస్తుంది నేను మరీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటున్నారు కమర్పల్లి మండల్ కోనాపూర్ నుండి రాజు, శ్రీవాస్తవ, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య. మీరందరూ కోరుతున్న పాట గబ్బర్ సింగ్ సినిమా నుండి ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్, పలు కోర్సులను, ఫిజికల్ లిటరసీ ప్రోగ్రాంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా విధానం 2025 దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు గురువారం హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని భక్తి శ్రద్దలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం, ఈ మూడు కలిసి దేశాన్ని సురక్షితంగా ఉంచగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వైబ్రెంట్ విజిలెన్స్ ప్రోగ్రాం కింద వలసలు నివారించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100% అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల సమావేశంలో అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలామంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరి స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మిస్త్రీ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. అయితే మనం ఈరోజు ఏ సంవత్సరం పాటలు వినబోతున్నాం అంటే 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు వినబోతున్నాం. మరి ఆ మధ్యకాలంలో వచ్చిన పాటలు మీరు వినాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి పాట వివరాలు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది కుమారి 21F మూవీ నుండి యాసిన్ నైజర్ పాడిన పాట, పల్లవి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. మేము దిల్షుక్ నగర్ లో ఉంటాము. పేర్లు ప్రవీణ్, భాను, ప్రసాద్, శైలజ. వీరు అడుగుతున్నారు ప్రభాస్ నటించిన మూవీ నుంచి ఏదైనా ఒక పాటను వినిపించమని. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ వీరి కోసం మిర్చి మూవీ నుంచి జస్ప్రీత్, సుచిత్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నేను ఒక పర్టికులర్ ఇయర్ చెప్పాను, 2015 to 2020 అని. ఆ పర్టికులర్ ఇయర్స్లో వచ్చిన సాంగ్స్ మాత్రమే మీరు అడగండి, ఎప్పుడో పాతవి అడుగుతున్నారు. బట్ నేను పర్టికులర్గా ఒక ఇయర్ చెప్పాను అంటే నేను ఆ ఇయర్స్లోని సాంగ్సే ప్లే చేస్తాను అని కదా అర్థం. సో ఆ ఇయర్స్లో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే దాన్ని తెలియజేస్తూ, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి 0402324085 నెంబర్కి. తర్వాత రిక్వెస్ట్, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, సరిత, గంగాధర్ వీరు మాకోసం ఒక పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం ఆ మూవీ నుంచి రమ్య, సాయి, శివాని, రాహుల్, నంబియార్ పాడిన పాట రామజోగేశ్వరి శాస్త్రి సాహిత్యానికి, మిక్కి జిమేయర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రోజీతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. జనరంజనిలో ఆపాత మధురాలు విన్నారు. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో లేటెస్ట్ సాంగ్ వింటున్నారు. శుభోదయం వివిధ భారతి. అలా వైకుంఠపురంలో చిత్ర నుండి బుట్టబొమ్మ బుట్టబొమ్మ అనే సాంగ్ ని వినిపించండి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్షతేజ. మీకోసం అలవైకుంఠపురం చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. ఇలాంటి మనసుకు నచ్చిన పాటలు మీరు కూడా వినాలి అంటే ఏం చేయాలి? 04023240852 నెంబర్కి 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే మీకు నచ్చిన పాట ఏదైనా పర్వాలేదు, అందులోంచి మీకు ఏదైనా మంచి పాట ఈరోజు విని మీ రోజుని ఇలా ప్రారంభించాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? 04023240852 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:25. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. నెక్స్ట్ రిక్వెస్ట్, కృష్ణా జిల్లా పడన నుండి అప్పలరాజు గారు, అరవింద సమేత చిత్రం నుంచి అనగనగా అనే సాంగ్ మాకోసం వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమా, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోరుతున్నారు. వీరి కోసం అనగనగా అనే పాట అరవింద సమేత చిత్రం నుంచి. ఆలపించిన వారు అర్మాన్ మాలిక్, సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు వింటున్నారు. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ఆనంద్ ఫ్రమ్ జేఎన్టీయూ కేపీహెచ్బీ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం ఇల్లంతకుంట మండలం వారు గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, అశోక్, సమత, వైష్ణవి కోసం. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సదానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరి కోసం కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విశ్వ సాహిత్యానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.

చక్కని పాటలు వింటున్నారు కదా ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324052 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని కోరిన శ్రోతలు బాహుబలి చిత్రం నుంచి పచ్చబొట్టేసిన సాంగ్ వినిపించమని కోరుతున్నారు గణేష్, రాజు, శ్రీవస్త, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య, కమ్మర్పల్లి మండల్ కోనాపూర్ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గారి గురించి. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల కరాడి నుండి గోపీ కిషన్, ఉమావతి వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చక్కని పాటలు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరొకసారి చెప్తున్నాను, 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మీరేదైనా పాట వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీ పేరు అలాగే పాట వివరాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జియో అచ్యుతానంద చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. భాస్కర్ భట్లర్ రవికుమార్ సాహిత్యానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం. ధర్మవరం వాస్తవులైనటువంటి పార్థసారథి గురించి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కోసం. అలాగే మాకు ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు రాపర్తి, నర్సింగ్, మీనా, జ్ఞానేశ్వర్, వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు. అలాగే తర్వాతి ప్రోగ్రాం గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
1: ఆర్జీ లక్ష్మీ ప్రసన్న.
0: హాయ్ లక్ష్మి.
1: హాయ్.
0: మరి ఈరోజు ఫ్రైడే కదా, వీకెండ్ కదా, మరి ట్రాఫిక్ ఎలా ఉంది బయట?
1: పర్లేదు, ట్రాఫిక్ సోసాగానే ఉంది. అంటే నేను మెట్రోలో వచ్చాను, కానీ మనకి రోడ్డు మీద కనిపిస్తుంటది కదా, మామూలుగా అయితే ప్యాక్డ్ ఉంటుంది. ఈరోజు మాత్రం
0: ఖాళీగా ఉన్నాయి.
1: ఖాళీగా ఉంది అంటే వీకెండ్ కదా.
0: ఓకే, మరి నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?
1: మన వీకెండ్ ప్లాన్స్ ఏమైంది, మనం శ్రోతలతో మాట్లాడడం, వాళ్ళకి మాట్లాడుతూ పాటలు వినిపించడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కాబట్టి మనకేం లేదు. కాబట్టి లిజనర్స్ కి మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కొంచెం అంటే వీకెండ్ ప్లాన్స్ బయటికి వెళ్ళడం.
0: సాఫ్ట్వేర్స్ అయితే ఎంచక్క వీకెండ్స్ లో భలే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటారు. అసలు ఎక్కడెక్కడ ఈ మధ్య బోల్డ్ అని ప్లేసెస్, రిసార్ట్స్ అసలు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, కానీ బోల్డ్ అని ఉన్నాయి వెళ్ళడానికి.
1: అలా ట్రావెల్ చేస్తూ మన వివిధ భారతిని విన్నారనుకో, ఆ జోష్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట.
0: యా, ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇలా మీ జోష్ ని గనక మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే వివిధ భారతి ట్యూన్ చేసుకుని మేం ప్లే చేస్తున్న మంచి మంచి సాంగ్స్ వినాలి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది సీతారామం చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సింధూరి ఎస్ పాడిన పాట. సిరివెన్నెల్లి సీతారామ శాస్త్రి సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్, రాములమ్మ వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా RX100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం. శ్రోతలైనటువంటి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ, టీనా వీరందరి కోసం, అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఇదే పాటను వినిపిస్తున్నాం. రాగి, శంకర్, శోభ, నాగసింధు, ఓంకార్, మాధురి, సాత్విక్, శాంభవి బీంగల్ నుంచి, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలు స్వయంగా తనిఖీలు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినట్టయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా, సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనను ముగించుకుని ఒమన్ చేరుకున్నారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రస్సెల్స్ లను సందర్శిస్తూ 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత 2028-29 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పదవీ కాలం కోసం భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన న్యూయార్క్ వెళ్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పిటి ఉష, రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పిటి ఉష మాట్లాడుతూ ఈ భవనం భావి క్రీడాకారుల కలలు సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వగేర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఆయుధ కర్మాగార సేవకు చెందిన ఆయనకు రక్షణ తయారీ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం టీవీ స్టూడియోలో సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జీ లక్ష్మి. చిన్నపిల్లల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాల్లో ఎక్కువ భాగం బ్లాక్ బస్టర్ హిట్సే మన తెలుగు సినిమాల్లో. అది నిజమేనని ప్రూవ్ చేసింది ఒక చిత్రం. పుట్టుకతోనే మాటలు రాని వినలేని ఓ 3 లేదా 4 ఏళ్ల పిల్లాడు. ఒక సుప్రీం హీరో, ఒక గ్లామర్ క్వీన్, కొంచెం సెంటిమెంట్, డాన్స్, యాక్షన్, మ్యూజిక్, కట్ చేస్తే ఒక సూపర్ హిట్. ఏంటా సినిమా? అదే ఇవాంటి మూవీ రివ్యూ. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు గెస్. అఫ్ కోర్స్ ఈ పాటలో ఈ పాటతో కూడా అర్థమైపోతుంది అనుకోండి. మరి వినిపించైనా పాట.
1: సత్యం శివం సుందరం నిత్యం ఇదే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా ఎస్మా గురించి మాట్లాడుకోబోతున్నా. ఇందాక విన్నారు కదా పాట, ఆ పాట స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, పసివాడి ప్రాణం. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు రామలింగయ్య గారి సమర్పణలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987 జూలై 23న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హిట్ కాంబినేషన్ చిరంజీవి కోదండరామరెడ్డి జోడీకి దక్కిన మరో విజయం పసివాడి ప్రాణం. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నారు చిరంజీవి గారి కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ అండ్ చిరంజీవి కోదండరామరెడ్డి గారిలో వచ్చిన ఫస్ట్ హిట్ ఎస్ ఖైదీ. ఖైదీ మూవీ నుంచి ఈ సెపరేట్ సాంగ్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం మూవీ రివ్యూగా పసివడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా

అప్పట్లో చిరంజీవి గారు, వేటూరి గారు, ఇళయరాజు గారు, లేదంటే చక్రవర్తి గారు, మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అంతే. ఇప్పుడు మనం వినా పాట కూడా వేటూరి గారే రాశారు, చక్రవర్తి గారు స్వరపరిచారు. ఎనీవేస్, మరి పసవడ ప్రాణ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా కథ అంతా ఒక పిల్లవాడి చుట్టూనే తిరుగుతుంది. ఊహించని పరిస్థితుల్లో హత్యను చూసిన తల్లి కొడుకులను హంతకులు చంపాలని ప్రయత్నించడం, అమ్మను చంపడం కళ్ళారా చూసిన పిల్లాడు పారిపోతాడు, అనుకోని విధంగా హీరో దగ్గరికి చేరతాడు. మనం విన్నాం కదా ఇందాక ఫస్ట్గా వినిపించిన పాట. ఆ టైంలోనే రోడ్డు మీద పడుకున్న పిల్లాడిని చూస్తాడు, చూసి జాలిపడి కారులో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్తాడు. సో ఆ అబ్బాయికి రాజా అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఈవెన్ హీరోయిన్ గీత క్యారెక్టర్ కూడా బాబు ద్వారానే హీరోకు పరిచయం అవుతుంది. మరి మూవీ రివ్యూ కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పసవడి ప్రాణం సినిమాలోని ఇసుపరిట్ సాంగ్. యాక్చువల్గా కాశ్మీర్లో ఇలా తీసిన ఈ పాట ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఎవర్ గ్రీన్ హిట్. అంతే, మరోసారి అలా మంచిలోకి వెళ్ళిపోండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఒక హత్యను చూసిన తల్లి కొడుకుల్లో తల్లిని చంపేస్తారు, పిల్లాడేమో భయపడి పారిపోతాడు, హీరో దగ్గరికి చేరుతాడు, ప్రేమగా చూసుకుంటాడు హీరో. అంటే అమ్మా నాన్న లేరనేది ఒకటి, ఇంకోటి అబ్బాయి మాట్లాడలేడు వినిపించదనేది ఒక పాయింట్ తోటి చాలా ప్రేమగా చూసుకుంటాడు హీరో. ఇంకా పిల్లవాడు ఇంకా బతికే ఉన్నాడు అని తెలుసుకున్న హంతకుడు చంపాలని చాలాసార్లు ప్రయత్నిస్తాడు. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు అబ్బాయి మాట్లాడలేడు వినిపించదని, కానీ తెలిసిన తర్వాత కూడా ఎక్కడ సాక్ష్యం చెప్పేస్తాడో అని చంపాలని చూస్తారు చూడండి. అక్కడ డైరెక్టర్ వాళ్ళ క్రూయాలిటీని ఎంత బాగా ఎక్స్పోజ్ చేశారంటే అసలు కదిలిపోతాం మనమైతే చూస్తున్నప్పుడు సినిమాని. మరి హీరోకి తెలియని విలన్, హీరోకి అసలు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు, బాబుని చంపాలని చూస్తున్నారని తెలియదు, మాటలు రాని చిన్నపిల్లాడు ఎలా చెప్తాడు కదా, చెప్పలేడు కదా పలానా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు ఎందుకు అని. కానీ చూసినప్పుడంతా ఆ పిల్లాడి కళ్ళల్లో భయం, తనని తాను రక్షించుకోవాలని చేస్తున్న పోరాటం, ఇదొక్కటి చాలు కదా మొత్తం సినిమా అంతా మనకి కట్టిపడేయడానికి. సో ఆ పాయింట్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తారు కోదండరామిరెడ్డి గారి సినిమాలో. చివరికి హీరో ఎలా ఆ అబ్బాయిని రక్షించుకుంటాడు అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు పసివాడి ప్రాణం గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఛాలెంజ్ మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్.

ಕಬ್ಬಳಲ್ಲು ಪಂಡಿನ ದಿನ್ನೆಲ್ಲ ಬೈ ನನ್ನ ಪೋ

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హీరో మధు పాత్రలో చిరంజీవి గారి యాక్టింగ్, స్టైల్, డాన్స్, ఫైట్స్ యాజ్ యూజువల్ సూపర్ సూపర్ అంతే. ఇక రాజాగా నటించిన బేబీ సుజిత ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. భయాన్ని కళ్లతోనే అద్భుతంగా పలికించేసింది. యాక్చువల్గా ఈ సినిమాలో ఆ బాబుకి మాటలు రావు, కానీ డైరెక్టర్ ఏం చేశారంటే కమ్యూనికేషన్ పరంగా ఒక చిన్న వర్డ్ క్రియేట్ చేశారు ఆ బాబుకి. అదేంటంటే యా, ఇదే ఈ మాట సినిమా అంతా కూడా ఇదే వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ మాడ్యులేషన్ చేంజ్ అవుతుంది అనమాట. భయంగా ఉన్నప్పుడు ఒక రకంగా, తనని బాగా చూసుకుంటున్న హీరోతో దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో రకంగా, అలా వేరియేషన్స్ ఉంటాయి తప్ప సినిమా అంతా కూడా ఈ వర్డ్తోనే ఆ అబ్బాయి కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. ఇక చిరంజీవి సుజితల మధ్య వచ్చే సన్నివేశాలు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసేలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు కోదండరామరెడ్డి గారు. యాక్చువల్గా బాబుని చంపాలని ప్రయత్నిస్తారని తెలిసిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే బాబుని డిఫెన్స్ చేసుకోవడానికి తనకు తనకుగా ట్రైన్ అప్ చేస్తాడనమాట. అంటే వర్డ్స్ మనం మాట్లాడే దాన్ని బట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వడం, అలా ఆ సీన్స్ అన్ని కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో సినిమా చూస్తున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా క్రియేట్ చేశారు ఆ సినిమా ఆ సీన్స్లో. సో చాలా అంటే ఎక్కడ ఒక మెసేజిటిక్ కానీ లేదంటే ఒక సీరియస్నెస్ కానీ లేకుండా చాలా ఈజీగా ఒక వాళ్ళ కనెక్షన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు డైరెక్టర్. మరి ఒక పాట వినిపించాక మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం. కొండవీటి గంగ సినిమా నుంచి చిరంజీవి విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఇసుపెట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ సినిమాలో మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గీత పాత్రలో విజయశాంతి గారి గురించి. చాలా అందంగా కనిపిస్తారు, క్యూట్ గా ఈ సినిమాలో. ఎప్పుడు తాజ్మహల్ గురించి వసపెట్టలా వాగుతూ హీరోకి తలనొప్పి తెప్పిస్తూ మనల్ని మాత్రం హ్యాపీగా నవ్వుకునేలా చేస్తారు. ఇక తెలియకుండానే రాజాకు దగ్గరయ్యి చివరిలో తన అక్క కొడుకే అన్న విషయం తెలియడం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఈ సినిమాలో. యాక్చువల్ గా మనం కూడా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాం సినిమా చూస్తున్నప్పుడు. అమ్మయ్యా, ఈ పిల్లాడు అనాది కాదు, ఒక పిండు కూడా ఉంది, సో సేఫ్ హ్యాపీ అని అనిపిస్తుంది అనమాట. సో అది డైరెక్టర్ గారి క్రెడిట్ గొప్పతనం ఈ సినిమాకి సంబంధించి. ఇక ఈ చిత్రంలో క్యామియో రోల్ సుమలత గారిది. మధు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధగా కనిపిస్తుంది. కనిపించేది కాసేపే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకున్నారు సుమలత. ఇక విలన్ గా రఘువరన్ గారి నటన విలక్షణంగా ఉంటుంది. చిన్న చిన్న డైలాగ్స్ తోనే విలనిజాన్ని ఎలివేట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను పసవటి ప్రాణం సినిమా గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఈ సినిమా నుంచి ఈ అద్భుతమైన మెలోడీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా చిరంజీవి గారు ఈ సినిమాలో తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తిగానే కనిపిస్తారు. ఇంట్రో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధ తన కోసం వస్తూ ప్రమాదంలో చనిపోవడంతో తనను మర్చిపోలేక తాగుడికి అలవాటు పడతాడు. ఆ తర్వాత రాజు కోసం మానేస్తాడు. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ ని కోదండరామిరెడ్డి గారు ఎంత చక్కగా తెరకెక్కించారో మనందరికీ తెలుసు. విలన్ వస్తాడు మా ఖర్చు కట్టేసుకుని మొహం తెలియకుండా చిరంజీవి గారు తాగి పడిపోయి నిద్రపోతుంటారు. ఈ అబ్బాయి చూస్తాడు వచ్చేది. అసలు ఆ విలన్ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. అతను తాగి పడిపోయాడు, ఇప్పుడు నేను చంపేస్తాను, నేను ఎవరు రక్షిస్తారు అని ఒక క్రూయాలిటీ కనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అయితే. సో లాస్ట్లో చిరంజీవి గారు లేచేసి ఆ విలన్ని కొట్టేసి తరిమేస్తాడు, సేజ్ చేసేస్తాడు బాబుని, అది వేరే విషయం. సో ఈ సందర్భాలు ఈ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి గారు. కమర్షియాలిటీ విత్ ఎమోషన్స్, సుజిత చిరంజీవి గారు ఇద్దరు పోటీపడి నటించారు. అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే అలా ఇన్వాల్వ్ అయిపోతాం. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ అండ్ వివిధ భారతి. ఇప్పుడైతే మరో లవ్లీ సాంగ్ మీకోసం అభిలాష సినిమా నుంచి.

0: అసలు నేను స్త్రీని పుట్టడమే అపరాధమైంది. ఈ జీవితం నాకు ఇచ్చిన శిక్ష ఇది. ఆనాడు మనసు ఇచ్చి నిన్ను ప్రేమించాను, నువ్వు దూరమయ్యావు. ఈనాడు నా నీ బంధం ఏర్పడ్డ మనిషితో ఈ జీవితం చాలిద్దాం అనుకున్నాను, కానీ అన్నిట నెట్ట వేయబడ్డాను. స్త్రీ మనసు పడేవన్నీ కోల్పోయాను. అసలు స్త్రీగా నేనేనాడు చచ్చిపోయాను.
1: ప్లీజ్ ఊరుకో, శ్రీకాంత్కి నువ్వు వంటి అభిమానం లేదని నేను అనుకోను.
0: అభిమానాలు దానాలు చేసేవి కావు, కలలు కనేవి, కలిసి పంచుకునేవి.
1: నువ్వే శ్రీకాంత్కు ఒక కానుకగా మారిపోవాలి.
0: నోభావంతో పరధ్యానంతో నిండిన శ్రీకాంత్ మనసులో నా రూపం లేదు.
1: ఇంకా మాట అనక్కల,
0: నీకు స్నేహాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, నాకే ఉన్నాయి. ఏమీ లేదు, ఏమీ లేని మోడి నేను. లేకపోతే ఆనాడు నువ్వు నన్ను పారిపోయేవాడివి కాదు.
1: కళ, ఆ రోజు నీలో నా రూపం పెరుగుతోందని, నిన్ను వదిలి వెళ్ళవద్దని నువ్వు ఎంత ప్రాధాయపడి చెప్పినా, నీ తల్లిదండ్రుల పట్టుదలలు పొంతాలు గురించి నువ్వెంత కలవరం చెందినా నా తొందరపాటే నీ నుండి తరుముకుంటూ పోయింది. చూడలేక నీ ముఖం చూడటానికి మనసు రాక, నిన్ను పోషించుకునే దిక్కు లేక నీకు అందరంత దూరంగా వెళ్ళిపోయాను. నీకు ద్రోహం చేద్దామని కానీ, 10 మందిలో నిన్ను దోషిగా నిలబెడదామని కానీ కాదు కళ, నేను నిన్ను విడిచి వెళ్ళింది.
0: ఆ రహస్యాన్ని వారికి చెప్పుకోలేక, ఈ రంపపు కోతను భరించలేక నా మళ్ళీ నన్ను దాచుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ అసలు ఎందుకు బతకాలి, ఎవరికోసం బతకాలి చెప్పు.
1: కళ ప్లీజ్, నువ్వే అఘాయిత్యం చేయడని నాకు మాట ఇవ్వాలి.
0: బలిపీఠానికి సిద్ధం చేసే జంతువులు అలంకరిస్తారు, నీ సానుభూతి నా విషయంలో అటువంటిదే. అవును, నా బ్రతికి ఇప్పుడు ఇంతే.
1: ఈ హత్యలు ఎవరో పిచ్చిపట్టి చేయిస్తున్నావు, కావాలని కక్ష కట్టి సాధిస్తున్నవే, దానికి నిలయం కూడా ఈలే.
0: అంటే
1: శ్రీకాంత్ విషయంలో అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కళ. లోగడ నాకు కనిపించినప్పటి కళాత్మక హృదయం కాదు వాడిది. ఇప్పుడు దాని వెనక ఏదో భయంకరమైన వ్యూహం ఉంది.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేటూరు సుందరామూర్తి గారు అన్ని పాటలు రాశారు ఈ సినిమాకి. ఇక చక్రవర్తి గారు స్వరకల్పన. అన్ని పాటలు సూపర్ హిట్. వింటున్నాం కదా మనం ఇప్పుడు, అసలు ఏ పాట అయినా ఇది బాగాలేదు, ఇది మామూలుగా ఉంది అనేటట్టుందా? అన్ని సాంగ్స్ సూపర్ హిట్. అసలు 40 సంవత్సరాల తర్వాత కూడా వీటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక బ్రేక్ డాన్స్ ను ఈ సినిమాతోనే పరిచయం చేశారు. మంచుకొండల్లో చిరంజీవి విజయశాంతి గారి పోటా పోటీ బ్రేక్ డాన్స్ కి రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి అంతే. విందామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసవాడి ప్రాణం చిత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో యాక్చువల్ గా పసవాడి ప్రాణం మలయాళ చిత్రం పూవయ్య పుదియ పుంతె 4 రీమేక్. మమ్ముట్టి గారు హీరో. యాక్చువల్ గా ఇందులో హీరో క్లైమాక్స్ లో చనిపోతారు, కానీ మనకి తెలుగులో కొంచెం మోడిఫై చేసేసి తీశారు. అలాగే తమిళంలో కూడా సత్యరాజ్ గారు యాక్ట్ చేశారు. ఇక కన్నడ, హిందీ, ఆఖరికి రష్యన్ లో కూడా తీశారు సినిమాను. అన్ని భాషల్లో అఖండ విజయం సాధించింది. మీకు తెలుసా, మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పసివాడు బేబీ సుజిత్ అనే, టైటిల్స్ లో మాత్రం మాస్టర్ సుజిత్ అని ఉంటుంది. నిజంగానే ప్రాణం పోసింది పసివాడి పాత్రకి సుజిత. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఆరాధన సినిమా నుంచి ఈ ఆల్ టైమ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పసివాడి ప్రాణం వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లో 30కి పైగా సెంటర్స్లో 100 రోజులు, తిరుపతిలో మినీ ప్రతాప్లో అయితే ఏకంగా 175 రోజులు 5 ఆటలతో ఆడి రికార్డు సృష్టించింది. అంతేకాదండి, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి కేంద్రాలలో రోజు 5 ఆటలతో 100 రోజులు ఆడింది. మరి మానవ సంబంధాల్ని, మానవత్వాన్ని, ఆత్మీయతను కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో, కమర్షియల్గా సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చెప్పే గొప్ప ఉదాహరణ పసివాడి ప్రాణం. మరి మీరు చూసారా?

0: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 12 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता.

మాస్ మూవీ నుంచి ఒక జోష్ఫుల్ సాంగ్ వినేసాం. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో సాహిత్య గీతం ఉదిత్ నారాయణ సుమంగళి పాడారు కదా, బలం ఉంటుంది కదా పాట. డ్యూయెట్స్ లో బీట్ మెలోడీ సమపాళలో కలగలిపిన డ్యూయెట్ అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా మార్కులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అనుకుంటాం. ఒక పర్సన్కి వచ్చే పర్సంటేజ్

అంటే తెలివితేటల్ని జడ్జ్ చేస్తాం. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యూచర్ను కూడా అనుకోండి, కానీ పట్టుదల, క్రమశిక్షణ, సంకల్పం ఉంటే వైఫల్యాన్ని కూడా, అంటే మార్కుల పరంగా వచ్చే ఉండే మనం అనుకునే వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చుకోవచ్చని నిరూపించారు సమీర్ శర్మ, ఐపీఎస్. మాట్లాడుకుందాం ఇన్స్పైరింగ్ థింగ్స్. వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. సమీర్ శర్మ స్కూల్ డేస్ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్ ఏం కాదు. 10th క్లాస్లో 57%, ఇక ఇంటర్లో పరిస్థితి మరీ దారుణం. 34% మాత్రమే మార్కులు వచ్చాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో కొంచెం మంచి మార్కులు వచ్చి టోటల్గా ఇంటర్లో 60% సాధించారు. మరి ఎవరైనా అనుకుంటారో చెప్పండి ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని, కానీ సాధించారు. ఎలాగో చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం నువ్వు లేక నేను లేను సినిమా నుంచి ఉష పాడిన అద్భుతమైన పాట. ఎంజాయ్ దిస్.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. సమీర్ శర్మ ఐపీఎస్, ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. యాక్చువల్గా ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇందాకే చెప్పుకున్నాం కదా, అంటే 60% వచ్చిందనమాట. అది కూడా సెకండ్ ఇంటర్లో కవర్ చేయడం వల్ల. మరి ఇంటర్ అయ్యాక బీటెక్లో చేరిన సమీర్ శర్మకు ఇంజనీరింగ్ చాలా కష్టం అనిపించింది. అండ్ చదువుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి అనుకోండి, ఫలితం 24 బ్యాక్లాగ్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కృంగిపోతారు, నిరాశకు లోనవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, భవిష్యత్తు గురించిన ఆశలు వదులుకుంటాం. కానీ సమీర్ శర్మ ఆ ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవాలనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఏమైంది చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఇసోపరి ట్రాక్ మీకోసం.

0: అయ్య బాబాయ్ దేవుడు మాయపడేంటి?
1: ఎందుకైపోయి ఇలాంటి కోరికలన్నీ కోరితే కదా, ఇలాంటి పాటలన్నీ అరుదుగా వస్తుంటామనే తెలుగు సినిమాల్లో విజయకుమార్ రాశారు. ఈ పాటని శ్రీ పాడారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ ఖడ్గం మూవీ నుంచి. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి. అన్నట్టు మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. సమీర్ ఐపీఎస్, సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఇక ఇంజనీరింగ్ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు లక్ష్యంగా చదవడం ప్రారంభించారు. అంటే బీటెక్లో వచ్చిన మార్కులు పట్టించుకోలేదు, తర్వాత లక్ష్యంగా ఎలాగైనా ఉన్నత స్థితికి చేరాలనుకుని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన స్టూడెంట్స్ని చూసి బెదరలేదు, నేను తక్కువేమో అన్న ఆలోచన ఎక్కడ రానివ్వలేదు, పట్టుదలతో శ్రమించారు. ఆ కృషి ఫలితమే 18 నెలల్లోనే యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 182 ర్యాంక్ సాధించారు. ఇక 2011 బ్యాచ్ ఏజీఎం యూటీ క్యాడర్కు చెందిన అధికారిగా ఎంపికయ్యారు. ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఇలా మనకి ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకుంటే వచ్చే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏమంటారు కదా, మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి కుంగిపోతూ ఉంటాం, కానీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనము ముందుకెళ్ళొచ్చు. ఎనీవేస్, మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు

0: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బెన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టన సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడడం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Welcome to Eat Fit with me, Archie Lakshmi.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం అండ్ ఈట్ ఫిట్ టైం. రోజు ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయదు, కంపల్సరిగా తీసుకోవాలి అని చెప్తారు. అలాగే రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుండాలంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఉండేలా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మనకి కొన్ని డైలీ తీసుకుంటాం కానీ వాటిలో ప్రోటీన్స్ ఉంటాయో లేదో తెలియదు. సో అవి ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను జూలై మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక చెప్పా కదా మీకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను అని. వాటిలో ఫస్ట్ వచ్చే ఫుడ్ ఐటమ్ యోగర్ట్. ఇందులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుందట, కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు యోగర్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ప్లెయిన్గా ఎలా తింటాం అనుకుంటే పండ్ల ముక్కలు, బాదం పప్పులు, వాల్నట్స్ కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ నట్స్ని ప్రోటీన్తో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు అనేది నిపుణుల సలహా. మరి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇడియట్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ సాంగ్.

శంకర్ మహాదేవన్ గానం, కందుకొండ సాహిత్యం, చక్రి సంగీతం. కట్ చేస్తే ఇడియట్ సినిమాలని సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. యాక్చువల్గా ఒక్కో డికెట్లో కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి మనకి, అలాంటి వాటిలో ఇడియట్ సినిమా కూడా కదా. ఈ సినిమా అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. ఇందులో డైలాగ్స్ కానివ్వండి, ఇప్పటికీ ఎంత ట్రెండ్గా ఉంటాయి ఈ డైలాగ్స్ అన్నీ కూడా. చంటిగాడి లోకల్, కమిషనర్కు తెలుగు పెళ్ళిళ్ళు కావా, ఇలాంటి డైలాగ్స్. అసలు ఈ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అసలు అతిశయోక్తే కాదు. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ఇందాక మీకు చెప్తున్నాను ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మీతో షేర్ చేసుకుంటాను అని, అండ్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాల్లో పనీర్ ఒకటి. దీంతో బుర్జి తయారు చేసుకుని తిన్నా మంచి రిజల్ట్ ఉంటుందట. బుర్జి ఏంటి? ఏం లేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో ముక్కల్ని నూనెలో ఫ్రై చేసేసి మెదిపిన పనీర్లో వేస్తే పనీర్ బుర్జి రెడీ అయిపోతుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద వేసుకొని తినొచ్చు, లేదంటే కుల్చా, పరాటా, చపాతీ కాంబినేషన్ కర్రీగా కూడా అద్దరిపోతుందట. మరోసారి ట్రై చేసి చూడండి, టేస్టీకి టేస్టీ అండ్ ప్రోటీన్స్కి ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను క్రాక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

అసలే లంచ్ టైం మరి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పాటలో వినిపిస్తూ ఉంటే నిజంగానే త్వరగా ఆకలేస్తుంది కదా, గబగబా లంచ్ చేయాలనిపిస్తుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈ టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాలు లేదా పెరుగు. రాత్రిపూట పెరుగు లేదా పాలల్లో కొన్ని ఓట్స్ కలపాలి. ఉదయాన్నే దీంట్లో కొన్ని నట్స్ అంటే ఏవైనా సరే, బాదం, జీడిపప్పు ఏవైనా సరే పండ్ల ముక్కలు కలుపుకొని తింటే రుచికి రుచి ప్రోటీన్లు శరీరానికి అందుతాయట. అండ్ మీకు తెలుసా, పాలు, పెరుగు, ఓట్స్ ఈ మూడింట్లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇష్టం లేకపోయినా ఏదో అదేదో ఒక మెడిసిన్ లాగా అనుకుని తాగేసామనుకోండి, హెల్దీగా ఉంటాం. ఇంకా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి అండ్ లాస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్, పన్నీర్, బటర్. ఎక్కువ మంది తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది కదా. ఈ బటర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందట.

అయితే వైట్ బ్రెడ్ కంటే కూడా వీట్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం హెల్దీ అంటున్నారు. కావాలంటే బ్రెడ్ మీద బటర్ అప్లై చేశాక పండ్ల ముక్కలు తేనె వేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్దీ కూడా. మరి మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటున్నారుగా, ఫిట్గా ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. ఏమంటారు?

సమయం 1:10కి అవుతుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పాల్గొనబోయే రైతు ఆశీర్వాద సభకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభాస్థలిని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్ తదితరులు పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
1: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం.
0: మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ కు ఆయన ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కావడం చారిత్రాత్మకమన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని చెప్పారు. ఆధునిక శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్ శుద్ది యూనిట్లు, కస్టమ్స్ సదుపాయాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. తాడిచెర్ల 2లో 434 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైనీ బ్లాక్లో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణికి దీర్ఘకాలిక ఇంధన భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ 2 గనుల ద్వారా రాబోయే దశాబ్దాల్లో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్, 3,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల పనితీరును ఈరోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయనున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక అధికారులు నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీలు చేస్తామని, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు వైద్య సేవలు బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా బస్తీ దవాఖానాలు సందర్శించి సేవల మెరుగుదలకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేసి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదలయ్యేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ వాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సోమోటోగా విచారణ చేపట్టింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీసుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
2: స్పోర్ట్స్ తో కూడా చాలా వరకు సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. మన ఫిట్నెస్ తోనే మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్ తో డిసిప్లిన్ లైఫ్ వస్తుంది.
0: చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తెలియజేసింది. చెక్ బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రజీ ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి తెలియజేశారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలోని చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి ఇస్లాం నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించగా 20 గాయపడ్డారు. మహారాష్టలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయంపల్లి మండలం జగ్గారావుపల్లి వద్ద ఉంటూ వ్యవసాయ పనులకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న బాబా ఎస్ టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. ఎవరినైనా కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారం, అవమానకరమైన వ్యాఖ్యలు, విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాల ప్రచారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ నెల 19లోగా ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత, దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలియజేశారు. సింగరేణి పెండింగ్లో ఉన్న పీఆర్సీ పే రివిజన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్టేషన్ డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు రక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీబి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం. స్టే ట్యూన్డ్.

మనకేల చింత ఇలాంటి చక్కటి పాటలు ఉండగా కదా. శుభోదయ చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వరకల్పనలో పీసీసీలో గానం చేసిన వేటూరి సుందరమూర్తి సాహిత్యం వినేశాం. అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫ్రైడే అంటే ఏదో తెలియని జోష్ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ 2 డేస్ హాలిడేస్ ఆల్మోస్ట్ అందరికీ అనుకోండి. హాలిడేకి మించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి. ఒక్కోసారి లేజీగా ఉండడం కూడా ఒక ఎంజాయ్మెంటేనండి. హాలిడేస్లోనే కదా ఇవన్నీ పాసిబుల్. మంచి మంచి పాటలు మ్యూజిక్ వింటూ అలా ఉండిపోతే చాలనిపిస్తూ ఉంటుంది. అంటే మన వ్యూబిన్ అనమాట. ఎనీవేస్ మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకి తెలుగు సినిమాను అలవాటే. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అయితే చక్కగా హీరోయిన్కి హీరోయిన్ని రిప్రజెంట్ చేసే టైటిల్స్ మనకి దర్శకులు పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి టైటిల్స్లో 2 ఉన్నాయి మనకి, సఖి అంజలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సఖీకి అంజలి ఏమవుతుంది? మరోసారి వినండి, సఖీకి అంజలి ఏమవుతుంది? అంజలి అంటే మణిరత్నం గారి మూవీ అనమాట, క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇంకా ఆన్సర్ ఇవ్వడం మీదే బాధ్యత. అండ్ ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను చెట్టు కింద ప్లేడర్ సినిమా నుంచి

చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్ అంతే వేటూరి సుందరామూర్తి ఇళయరాజా అల్టిమేట్ కాంబో. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వింటుంటే మనకి టైము సరిపోదు, తనవి తీరదనుకోండి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ అని వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సఖికి అంజలి ఏమవుతుంది అని. అసలు మన వీబీ లిజనర్స్ మామూలుగా లేరు తెలుసా, క్వశ్చన్ అడగడం ఆలస్యం అలా ఆన్సర్స్ పంపించారు. అండ్ ఎంత క్రియేటివిటీగా పంపించారో నిజంగా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఆన్సర్ కూడా అలాగే పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పాలుగంటి రవిగౌడ్, పద్మావతి, శ్రీనివాస్, శాంత, దస్తగిరి, సంధ్య, జయలక్ష్మి, పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖా నాయక్, అప్పలరాజు, మహమ్మద్ జైనుద్దీన్, నరహరి, యశోద, జానకి, జయరాం, రాధ, బ్రహ్మయ్య, జ్ఞానేశ్వర్, ప్రవీణ, కట్ల సతీష్, సుమలత, గణేష్, రాజు, శ్రీవత్స. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చెల్లెలు. ఎందుకంటే సఖిలో హీరోయిన్ షాలిని, అంజలిలో హీరోయిన్ యాక్చువల్గా చిన్నపాపే అనుకోండి, కానీ అంజలి అంటే షామిలి కదా, సో షాలినికి షామిలి చెల్లెలవుతుంది. ఇది ఆన్సర్, అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి యాక్చువల్గా ఈరోజు షామిలి బర్త్డే అనమాట, సో తనకి బర్త్డే విషయంతో వినిపించిన క్వశ్చన్.

0: అండ్ పాట కూడా వినిపిస్తాను. మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అప్పట్లో షామిలి బేబీకి ఎంత క్రేజ్ అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ రేంజ్లో ఉంటుంది తన డిమాండ్ అన్నీ కూడా. ఎన్ని సినిమాలు చేసిందో, ఎంత క్యూట్గా ముద్దుగా ఉంటుందో కదా, ఇప్పటికి మనకు గుర్తొచ్చినా కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మరి అంజలి సినిమాలోని ఈ పాట వింటూ మరోసారి గుర్తు చేసుకోండి. అండ్ షామిలి గారికి బర్త్డే విషయస్తూ అంజలి సినిమా నుంచి
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, షో టైం టైం. మరి ఎంచక్కా చక్కటి పాటలు వింటున్నారు, వినేశారు, అండ్ నెక్స్ట్ కూడా వినబోతున్నారు. కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? మరోసారి వినండి. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అని వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆత్మబంధు సినిమా నుంచి ఆత్రేయ ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్ అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారి గానం. ఆస్వాదించండి.

ఆణిముత్యాలు అంటారు ఇలాంటి పాటలే కదా, ఎంత చక్కటి పాటు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా అని చాలా మంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. జయలక్ష్మి, అరుణ, ధన్రాజ్, సునీత, జయరాం, రాధ, రాజ్ కుమార్, ప్రేమనాథ్, కళావతి, భవానీ, బాలకృష్ణ, ప్రవీణ్, మహి అండ్ ఇంకా పంపిస్తున్నారు మొహమ్మద్, జైనుద్దీన్ అండ్ సత్యం. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పక్కింటి అమ్మాయి. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చక్రవర్తి గారు ఇద్దరు యాక్ట్ చేశారు. ఒకరేమో సంగీతం నేర్పిస్తూ ఉంటారు, ఇంకొకరేమో నాటకాలు వేస్తూ చంద్రమోహన్ గారికి ఫ్రెండ్గా ఉంటారు కాబట్టి ఆయనకి హెల్ప్ చేస్తూ ప్లేబ్యాక్ సింగింగ్ అనమాట, అంటే రియల్ రోలే అనమాట. సో ఇద్దరు పోటీ పెట్టుకుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు బాగా పాడతారని. అలాంటి సందర్భంలో వచ్చే పాట అనమాట ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు ఒక ఆ పాట వినిపిద్దామా, వినేద్దామా పక్కింటి అమ్మాయి సినిమా నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా, స్టే ట్యూన్డ్.

ఈ శశభూషలకు ఈ బకబకలకు తిరిగి బాధులే ఈ గానం పడిచిపెట్టు ఇక విడిచిపెట్టు నీ పిలక జుట్టు సంగీతం శివశంకరా

ரொம்ப கோபம் வந்து தீசி நீ தலக்க சுற்றுல கட்டுப்படுற.

అదనమాట విషయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ని. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్స్ లో ఇక్కడ పెట్టిన వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మన వాళ్ళ స్పందన కూడా మామూలుగా లేదు. నేను అడిగిన క్వశ్చన్కి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు అని. మరి పి సుశీల గారు అంటే ఆషామాషిన చెప్పండి. మనం తెల్ల కోకిలని పిలుచుకుంటాం, వేల పాటలు పాడారు, సుమధుర కంఠస్వరం, ఎన్ని చక్కటి పాటలు అన్ని జోనర్స్లో. మరి అలాంటి సింగర్ గురించి అడిగినప్పుడు ఈ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది కదా. మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చదివేస్తున్నాను. ధనరాజ్, సునీత, కేవీరావు, పిపిరావు, మీ పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఇక సేర్ల వెంకటేష్, సుగుణ, దస్తగిరి, సంధ్య, శ్రీనివాస్, బొమ్మిదని లక్ష్మీనారాయణ, ప్రేమనాథ్, కళావతి, గణేష్, వేదవతి, బలరామ్, సరోజ, నిఖిల్, పోలపల్లి శ్రీనివాస్, బ్రహ్మయ్య, అప్పలరాజు, మధుకర్, పాలెంపోలయ్య, భవానీ, శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ ఇక చింతా శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పెండ్యాల నాగేశ్వరరావు గారు కన్నతల్లి సినిమాలో పి సుశీల గారిని సింగర్గా పరిచయం చేశారు. చాలామంది కొంతమంది ఏఎం రాజాని కూడా పంపించారు. యాక్చువల్గా పి సుశీల గారు ఏఎం రాజా గారితో కలిసి తొలి పాట పాడారు అదనమాట. కానీ పరిచయం చేసింది మాత్రం పెండెల గారే. అది కూడా ఎలాగో తెలుసా, ఆల్ ఇండియా రేడియోలో పి సుశీల గారు పాటలు పాడేవాళ్ళు అనమాట. సో ఆ పాట విని ఆమె గొంతు నచ్చి సింగర్గా సెలెక్ట్ చేశారు, సినీ రంగానికి పరిచయం చేశారు. సో అలా ఒక మనకు ఒక గానకోకిల దొరకడానికి స్టెప్పింగ్ స్టోన్ మన ఆల్ ఇండియా రేడియో అనమాట. గర్వకారణం కదా ఈ విషయం చెప్పుకోవడానికి, అందుకే క్వశ్చన్ అడిగాను. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఒక మంచి పాట. ఎంజాయ్ దిస్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పిరేషన్ సాంగ్ వినేసాం పెద్ద మూవీ నుంచి. అఫ్ కోర్స్ సినిమా కూడా అనుకోండి. యాక్చువల్గా ఓటమి మనం ఓడిపోయామని ఒప్పుకునేంత వరకు ఓటమి గెలిచినట్టు కాదు. మనం ఒప్పుకుంటేనే కదా ఓటమి గెలిచినట్టు, అంతవరకు ఓడిపోతూనే ఉంటుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కొందరు ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతారు, మరి మరికొంతమంది ఆ అందాలకు తగులుతున్న గాయాలను చూసి చెలించిపోతారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గరిమా పూనియా. ఇవాల్టి మన శక్తిశీలి మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు వింటూనే ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గరిమా పునియా ఇవాళ మన శక్తిశీలి. ఎవరి గరిమా? నీలి సముద్రం, పచ్చని దీవులతో పర్యాటకులకు స్వర్గసీమలా కనువిందుచేసే అండమాన్ను ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడటానికి ద కచ్రేవాల ప్రాజెక్ట్ రూపంలో తన వంతు ప్రయత్నం చేస్తున్న గరిమా గురించి విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఒక మనిషిలో మార్పు రావడానికి పెద్ద టైం ఏం అక్కర్లేదు, ఒక చిన్న ఒక క్షణం చాలు, ఒక చిన్న ఆలోచన చాలు. సో ఒక ప్రయాణం గరిమ జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ వెళ్లారు గరిమ. నీలి రంగు సముద్రం, రంగురంగుల చేపలు, పగడపు దిబ్బలు ఆమెను ఎంతో ఆనందించేలా చేస్తే కలవరపెట్టిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటది తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గరిమ, ఇన్స్పిరేషనల్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ దీవి వెళ్లారు గరిమ. మరి అక్కడ ఒకవైపు సముద్రం అందాలు మంత్రముగ్ధురాలని చేస్తే, మరోవైపు అందమైన ప్రకృతి మధ్య పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త గరిమను తీవ్రంగా బాధించాయి. సముద్రం అందులోని జీవరాశులు ప్లాస్టిక్తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. మరేం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.
1: డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు డు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరి శక్తిశీలి సమయం గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి సముద్రం అందులోని జీవరాశులు ప్లాస్టిక్తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. ఏం చేశారు? సముద్రంలో ప్లాస్టిక్ అనే సమస్యను వేళ్ల నుంచి తుంచేయాలనుకున్నారు గరిమ. అందుకే బీచ్లను శుభ్రం చేయడంతో ఆగిపోకుండా వ్యర్థాలను శాశ్వతంగా తొలగించాలన్న అంశం మీద ఫోకస్ చేశారు. మరి అందుకోసం ఏం చేశారు మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా అనిపించే గరిమ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ జర్నీ అనే చెప్పాలి. ఇక అండమాన్ లాంటి దీవుల నుంచి చెత్తను తరలించడం అంత ఈజీ కాదని గరిమాకు తెలుసు. అంతేకాకుండా దాదాపు 20 దేశాల సముద్రాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త కూడా ఇక్కడికే చేరుతుంది కాబట్టి మరీ కష్టం. అందుకే కచ్చా వ్యాలీ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. బీచ్లతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలిస్తారు. అక్కడ దీన్ని రీసైక్లింగ్ చేస్తారు. ఇది ద కచ్చా వ్యాలీ ప్రాజెక్ట్ పర్పస్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ద కచ్చిరవేల ప్రాజెక్టు పర్పస్ ఏంటో చెప్పాను కదా. బీచ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలించి అక్కడ తిని రీసైక్లింగ్ చేస్తారు. అండ్ ఈ వార్మింగ్ గురించి గరిమ ఏమంటారో తెలుసా? గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయని, ఇక మనకి జ్వరం, కాస్త జ్వరం వస్తేనే కాస్త వేడి పెరిగితే తట్టుకోలేం, ఇక జలచరాల పరిస్థితి ఏంటి, అవి మరణంతోనే తమ బాధను పంచుకోగలవు అంటారు. మరి 90% స్థానికులు ఆహారం, ఉపాధి కోసం సముద్రంపైన ఆధారపడతారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి

మీరు వింటున్నారు శక్తిశీలి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అండమాన్ దీవులలోని సముద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అక్కడి అందాన్ని కాపాడటమే కాకుండా అండమాన్ దీవుల ప్రాంతంలోని చిన్నారులకు స్కూబా డ్రైవింగ్ నేర్పిస్తూ సముద్రం అందాలను పరిచయం చేయడంతో పాటు రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు గరిమ. ఇది తన ఎన్విరాన్మెంట్ ఇన్స్పైరింగ్ జర్నీ అన్నమాట. మామూలుగా మన పర్సనల్గా మన లైఫ్ని మనం బాగా చేసుకోవడానికో లేదంటే కెరీర్ గురించి అంటే మంచి స్థాయికి ఎదగాలనో చేసే ప్రయత్నానే మనము గ్రేట్ అనుకుంటే, మరి తనకు అసలు సంబంధం లేని విషయంలో అందరి గురించి ఆలోచిస్తూ సమాజం గురించి ఆలోచిస్తూ గరిమ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత కూడా ఇంకా మంచి చేసే వాళ్ళకి ఇది ఇన్స్పైరింగ్గానే ఉంటుంది కదా. ఎనీవేస్ మరి టైం అవుతుంది, 2 గంటల 50 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ విత్ దిస్ లక్ష్మి సైనింగ్ అప్ ఫర్ టుడే. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఈ మంచి చక్కటి పాట, అంటే సూపర్ సాంగ్ అని చెప్పాలి. మరి ఎంజాయ్ దిస్.

శ్రోతలు ఇంతవరకు వివిధ్ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. నూట 3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినే పాట శతమానం భవతి. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, సుహాస్ కృష్ణ, హిమశ్రీ, హర్షిణి, సంధ్యారాణి, భిక్షపతి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట జీవన జ్యోతి. సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అందుకేనేమో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్దకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట బంగారు కలలు. సినిమా కోసం రామకృష్ణ మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి ఎలిగెట్టి సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల నాగరాజు, రాజేశ్వర్, లలిత, రజని, రాజేష్, మహేష్, హంసిని, నయన, మోక్షిత్, హరిణి, మణిచంద్ర వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. ఇప్పుడు విందాం బంగారు బుల్లుడు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, దాసరి రాజేశ్వర్, లలిత అక్షర సహస్ర చంద్రకళ, శివాజీ, జోగ నర్సయ్య, పద్మ, భారతి మరియు వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా వినే పాట గోపాల గోపాల. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మోహన్ రావు పేట నుండి అడ్డగట్ల రమేష్, వర్షిణి, వేదశ్రీ, మహశ్రీ, ప్రియాంక, శాంతాబాయి, రవి, మానస, సమృద్, గోదావరి, శ్రీశాంక్, నవీన్, పూజిత, రాఘవాచారి, డాక్టర్ భాగ్యవీర్ చారి, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలింతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: ప్రతిష్ఠిత గ్రంథి ఆపరేషన్ చేయటం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు మొద్దు.
3: ఏంటి,
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కన్నీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
8: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
7: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
9: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా నిర్మలా కాన్వెంట్ సినిమా నుండి ఈ పాటను విందాం.

0: సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని. ఇప్పుడు వినే పాట నేను శైలజ. సినిమా కోసం కార్తిక్ పాడిన ఈ పాటను విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సినీ రంజని కార్యక్రమంలో చివరిగా వినే పాట నిన్ను కోరి. సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగును సాధించాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన భారీ రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయ వంటిదని కొనియాడారు. ఈ వేదిక నుంచి 1000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులను 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడంతో పాటు డిజిటల్ ఈ పట్టాదారు పాస్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసిన సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ ఖాతాలో వేసిన.
0: 2023 జూలైలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే రాష్టంలో రాజకీయ మార్పుకు తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించాలనే ప్రజల సంకల్పం ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల కేటాయించడంతో పాటు 67,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రైతు ఆశీర్వాద సభ వేదికగా ఈరోజు 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సైతం 1000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు బట్టి వెల్లడించారు. వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్టంలో పారిశ్రామిక వృద్దిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించారు. నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. తాను ఇతరులు రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా మాట్లాడనని, సొంత అవగాహనతోనే మాట్లాడతానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ

0: ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ నాయకులకు హితవు పలికారు. నీటి వివక్షపై తాను సుదీర్ఘకాలంగా పోరాడుతున్నానని గుర్తు చేసిన ఈటల, ఎలనినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. చెరువును ఆక్రమించి నిర్మించినప్పటికీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని హైడ్రా కూల్చివేతల నుంచి ప్రభుత్వం రక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్వేదికగా మంత్రి విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం సరిహద్దులను మార్చడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల వసతి కోసం 15 కోట్ల రూపాయలతో హాస్టల్ భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సెమీకండక్టర్ సంస్థ కాండౌ ఏకి చెందిన ఇండియా చిప్ డిజైన్ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ప్రారంభించారు. ఈ సరికొత్త అత్యాధునిక కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హైస్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు కీలకమైన ఇంజనీరింగ్ హబ్గా సేవలు అందించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్కు ఎంపిక కాగా, అందులో 5 గనులు సింగరేణివే కావడం విశేషం. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ముధోల్ మండలం తరోడ గ్రామంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూర గ్రామంలో 2.75 కోట్ల వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెటింగ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఖంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో వాలంటీర్లను నియమించనున్నట్లు జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎంపికైన వారికి 2 సంవత్సరాల కాలానికి నెలకు 5,000 రూపాయల స్టైపెండ్ చెల్లిస్తారని తెలిపారు. ప్రతి గ్రామ సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షీయేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయ సంచేతనా ప్రసారిత. అపి చ ఫిఫా విశ్వకప్ క్రీడాయాం అద్య రాత్రౌ ద్వితీయాయాం ప్రాగుపాంత్య క్రీడాయాం స్పెయిన్ దేశః బెల్జియం దేశేన సహ ప్రతిస్పర్ధిష్యతి. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी स्वस्य तिसृणां राष्ट्राणां यात्रायाः अन्तिमे चरणे अद्य ऑकलैंड नगरं संप्राप्तवान्, यत्र न्यूजीलैंड देशस्य प्रधानमंत्रिणा क्रिस्टोफर लक्सन इत्यनेन तस्य भव्यं औपचारिकं च स्वागतं विहितम्. ऑकलैंड विमानस्थानके रेड कार्पेट इत्यत्र प्रधानमंत्रिणा लक्सन वर्येण श्री मोदिनः व्यक्तिगत रूपेण स्वागतं विहितम्. प्रधानमंत्रिणं मोदिनं टर्मेक इत्यत्र औपचारिकं स्वागतं च अददात्, यत्र भारतस्य न्यूजीलैंड देशस्य च सशस्त्र सेनायाः प्रतिनिधयः उपस्थिताः आसन्. श्रीमोदी न्यूजीलैंड देशस्य स्वकीयेन समकक्षीयेन क्रिस्टोफर लक्सन इत्यनेन सह वार्तालापं करिष्यति. उभौ नेतारौ समग्रस्य द्वैपाक्षिक सम्बन्धस्य समीक्षां करिष्यतः, यस्मिन् विगत द्वयोः वर्षयोः विशेषतः व्यापार वाणिज्य रक्षादि क्षेत्रेषु महती प्रगतिः अभवत्. कस्यापि भारतीय प्रधानमन्त्रिणः न्यूजीलैंड देशस्य यात्रा 40 वर्षेषु प्रथमा यात्रा भविष्यति. श्रीमोदी प्रमुखेभ्यः उद्यमेभ्यः क्रीडकेभ्यः च सह संवादं साधयिष्यति. भारत न्यूजीलैंड देशयोः मध्ये विद्यमानस्य जनानां मध्ये दृढसम्बन्धस्य प्रदर्शनपूर्वकं प्रधानमन्त्री अस्यां यात्रायां भारतीय प्रवासिनां विशाल समुदायमपि सम्बोधयिष्यति. इतः प्राक् प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना ऑस्ट्रेलिया देशस्य ऐतिहासिकं उच्चस्तरीयं राज्यपर्यटनम् आधिकारिकरूपेण समापितं, येन भारत ऑस्ट्रेलिया समग्र सामरिक सहभागित्वस्य कृते भविष्य प्रतिरोधकं प्रारूपं निर्मितम्. प्रधानमन्त्री नरेन्द्र मोदी ऑस्ट्रेलिया देशस्य सर्वकाराय नागरिकेभ्यः ऑस्ट्रेलिया देशस्य प्रधानमन्त्रिणे एन्थनी अल्बनीज वर्याय च स्वस्य यात्रायाः समापन समये स्नेहपूर्ण आतिथ्याय कार्तज्ञं प्रकटितवान्. ऑस्ट्रेलिया यात्रायाः समाप्तेः अनन्तरं सामाजिक पटले श्रीमोदी अवदत् यत् अस्याः यात्रायाः परिणामेन भारत ऑस्ट्रेलिया सहभागित्वं इतोपि सुदृढं जातम्, अपि च विविध क्षेत्रेषु सहकारस्य नूतनानि मार्गाणि उद्घाटितानि. केन्द्रसर्वकारेण अधिक मद्यसारयुक्त औषधीनां निर्माणस्य विक्रयणस्य च नियन्त्रणं विधातुं 45-21 औषध नियमावल्यां प्रमुखाः परिष्काराः कृताः. केन्द्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मन्त्रालयेन एथिल अल्कोहल युक्त औषध स्वरूपेभ्यः पूर्वदत्ता अनुज्ञप्तिमुक्तिः अधुना समापिता. मन्त्रालयस्य अधिसूचनानुसारं 30 ml इत्यतः अधिकमात्रायां स्थिताः सर्वाः औषधयः यासु एथिल मद्यसारस्य मात्रा 12% उत वा ततोऽप्यधिकं वर्तते, ताः इतः परं अनुसूची के इत्यस्यान्तर्गतं प्राप्तायाः मुक्तेः बहिः भविष्यन्ति. एतादृशानां औषधीय उत्पादानां कृते औषधि एवं सौन्दर्य प्रसाधन अधिनियमः 44 अधिक 21 तमः इत्यस्यान्तर्गत

0: वेदिकायां प्रविष्टम्। अद्य रात्रौ द्वितीयायां प्रागुपान्त्य क्रीडायां स्पेन देशः बेल्जियम देशं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30. శ్రోతలు సమాచార దర్శిని వింటారు. వినే ముందు ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సమాచార దర్శిని. సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సకాల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదని, ఆన్లైన్లలో దరఖాస్తులను చివరి తేదీ 9 జూలై 2026 వరకు tastudysircle.co.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష 26 జూలై 2026 నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354-6552, మరొక నెంబర్ 9912-22-7425 సంప్రదించాలని పేర్కొన్నారు. ఫోన్ నెంబర్ మరొకసారి 0402354-6552, మరొకటి 9912-22-7425. శ్రోతలు మరొక సమాచార దర్శిని వింటారు. ఎల్నీనో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు. నిజామాబాద్ జూలై 9 ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకునే 6 తడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్ నీనో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని 18 జిల్లాలలో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం సగటున 887 మిల్లీమీటర్లు కురియాల్సి ఉండగా 673 మిల్లీమీటర్ల మాత్రమే కురిసిందని, 24% లోటు వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో కూడా 20-25% లోటు వర్షపాతం నెలకొని ఉందని అన్నారు. ఎగువన గల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలతో పాటు తెలంగాణలో సింగూరు, మిడ్మానేరు, కడిం శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులలో గత ఏడాదితో పోలిస్తే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు జిల్లా కలెక్టర్లకు దిశానిర్

నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా రైతులకు ఎల్ నీనో ప్రభావం గురించి తెలియజేయాలనుకున్నారు. నీటి ఆధారిత పంటలు వేసినట్లయితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు నష్టపోతారు అనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. శ్రీరామ్ సాగర్ తదితర రిజర్వాయర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన పక్షంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేసేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల దారి మళ్లింపు వంటి వాటికి ఆస్కారం లేకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ భుజంగర్రావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, డిఎస్ఓ శ్రీకాంత్, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సిని రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా పెళ్ళి సినిమా కోసం మనో, చిత్ర మరియు కోరస్ పాడిన ఈ పాటను విందాం.

0: సినీ రంజని వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు ఒక గమనిక. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని కలెక్టర్ త్రిపాఠి ఇంటింటి సర్వే ప్రారంభం. నిజామాబాద్ జూన్ 25 పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బిఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలను సూచించారు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి పీటలు. సినిమా కోసం చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రతిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజ్ జిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మూలను ఆలస్యంగా తీసివేయడం, పంట మూలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ, బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ

రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకొని మీకు ఏమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866 37 35 63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866 37 35 63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందు. జోడీ చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం ఇఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రసార వివరాలు. 103.2 MHz పై న్యూస్ ఆన్ ఏఐఆర్ మరియు మొబైల్ యాప్ ద్వారా ఈ చల్లని సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం తెలుసుకుందాం. ముందుగా 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగులో యాజమాన్య పద్ధతుల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కృష్ణారెడ్డి గారు వివరించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఒక గంట పాటు అందరినీ అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలతో. రాత్రి 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జి దత్తాత్రేయ శర్మ గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు. 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బోధన్ పట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయాల విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు, ఎస్ మాధురి గారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం ఎర్రం రాజుగారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ సందేశం ద్వారా వినిపించే కార్యక్రమం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్టు మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని,

0: దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమాపేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్టర్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్య గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు, కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్తో ఇంకొద్ది సేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాలో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సాగవుతున్న వివిధ పంటల్లో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు, ఇంకా వివిధ పంటలకు సంబంధించి రేంచల్ మండలం నీలా గ్రామ అభ్యుదయ రైతు సుందర్రావు గారితో పరిచయం, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు కింటికి గరిష్ట ధర 18,002 రూపాయలు, కనిష్ట ధర 9,011 రూపాయలు, మోడల్ ధర 13,340 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలు కింటికి గరిష్ట ధర 12,263 రూపాయలు, కనిష్ట ధర 9,836 రూపాయలు, మోడల్ ధర 12,807 రూపాయలు. పసుపు పొడి క్వింటాలు కింటికి 11,626 రూపాయలు గరిష్ట ధర, 8,500 రూపాయలు కనిష్ట ధర, 10,701 రూపాయి మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలు కింటికి 13,500 గరిష్ట ధర, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 12,255 రూపాయలు. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలు కింటికి 2,025 రూపాయలు గరిష్ట కనిష్ట ధరలు, మోడల్ ధర కూడా 2,025 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 76 నుండి 88% మరియు మధ్యాహ్నం 62 నుండి 76% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 19 నుండి 29 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల తేమ మరియు తడితో కూడిన వాతావరణం 24 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు నాటిన టమాటా పంటలో ఆకుమాడు తెగులు సోకటానికి అనుకూలంగా ఉంది. దీని లక్షణాలైన పెద్ద ఆకులపై గుండ్రటి నలుపు రంగు మచ్చలు రైతులు గమనించినట్లయితే వర్షాలు తగ్గిన తర్వాత 1 మిల్లీలీటర్ ఫ్రుఫికొనోజోల్ లీటర్ నీటికి కలిపి టమాటా పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమాడు తెగులును నివారించడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఖరీఫ్లో సాగవుతున్న వివిధ పంటలలో రైతులు పాటించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న పంటలు ఏమేంటి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పంటల్ని ఎలా కాపాడుకోవాలి అని పంట వారీగా మనం చర్చించుకుందాం. మొదటగా సోయాబీన్ 15 నుండి 25 రోజుల వయసులో ఉంది. చూసినట్లయితే ఎక్కడైనా కానీ ఈ పొగాకు లద్దెపురుగు స్పోడాప్టెరా చాలా విపరీతంగా ఉంది, ఆకులన్నీ తినేస్తూ ఉంది. సో ఈ బిడ్డ పరిస్థితుల్లో పురుగు ఎక్కువగా వస్తుంది, వర్షాలు ఎక్కువైతే తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి. మనకు ఎండలు ఎక్కువన్నాయి కాబట్టి మామూలుగా అనుకున్నట్లుగానే సోయాబీన్లో పొగాకు లద్దె పురుగు చాలా ఎక్కువ మోతాదులో ఉంది. దీనికి మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది ఎకరానికి సుమారుగా 150 గ్రాముల చొప్పున సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. దీనికి మనకు మార్కెట్లో దొరికే వేప నూనె కానీ లేదా ఫ్లేయర్ అనేది కానీ, వేప నూనె అయితే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, ఫ్లేయర్ అయితే ఎకరానికి సుమారుగా 300 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇంకో విధానము, సాయంత్రం పూట మనము 10 కిలోల తౌడు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ క్లోరోఫాస్ కానీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట మనం పొలమంతా చల్లకున్నట్లయితే పగలంతా బిడ్డల కింద దాక్కున్న ఈ లద్దె పురుగు బయటకు వచ్చి దాన్ని తినడం వల్ల చనిపోతుంది. ఇక వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా అంటే ఎన్నడూ లేని విధంగా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం పంట వాడిపోకుండా ఉండాలంటే మనం పిచికారీ చేసుకునేటు 13045 మల్టీకి అంటాం దాన్ని. ఒక కేజీ ఒక ఎకరానికి మనం కలిపి పిచికారీ చేసుకునే వాటికి దేనికైనా కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం బాగా ఉంటుంది. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్న పసుపులో అంతర పంటగా ఉంది మరియు ఏకపంటగా కూడా చాలా చోట్ల ఉంది.

0: అక్కడక్కడ కత్తెర పురుగు వచ్చింది. దానికి కావలసిన యాజమాన్య పద్ధతులన్నీ రైతులు పాటిస్తున్నారు. ఈ రోజే నేను గమనించడం జరిగింది. కొందరు గుళికలు వేస్తూ ఉన్నారు, కొందరు పిచికారీ చేస్తూ ఉన్నారు. కానీ ఆ పిచికారీ చేసేప్పుడు మటుకు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్లుగా 13:045 అనేది కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొక్కలో ఉన్న తేమను బయటకు పోకుండా చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఇక మొక్కజొన్న సుమారుగా నెల దాటింది కాబట్టి ఎవరైనా డోస్ వేయాలనుకుంటే ఒకవేళ యూరియాకు బదులుగా మనకిప్పుడు నానో యూరియా దొరుకుతూ ఉంది. ఇంతకుముందు అది 4% మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 20%గా మార్చినారు. ఒక ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుంది. కానీ రైతులు 1 లీటర్ వరకు పిచికారీ చేస్తున్నారు. అక్కడ డబ్బు వృధా అవుతుంది, 1/2 లీటరే సరిపోతుంది. మనకు పంట బాగా పచ్చగా వచ్చినట్లు కడబడాల్సిన అవసరం లేదు. ఇక మూడో పంట విషయానికి వచ్చినట్లయితే మనకు పసుపు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. అక్కడక్కడ ఐరన్ డెఫిషియన్సీ కనబడుతూ ఉంది, ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ. సో దాన్ని సరిదిద్దుకోవాలంటే ఈ చిన్నతనంలోనే పిచికారీ చేస్తే చాలా బాగుంటుంది. మనకు మార్కెట్లో ఫార్ములా 4, ఫార్ములా 6 అనేవి దొరుకుతూ ఉన్నాయి. దీంట్లో జింకు, ఐరను, మ్యాంగనీసు, కాపరు మొదలైనవి సూక్ష్మ పోషకాలన్నీ ఉంటాయి. కాబట్టి పంట పెరిగిన తర్వాత మటుకు మనకు చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులు ఇది గమనించి ఇప్పుడే, అంటే ఇప్పుడు మొలక పూర్తిగా వచ్చిన తర్వాత ఎక్కడైతే పసుపు రంగు ఆకులు మరియు తెలుపు ఆకులు కనబడతాయో అది పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. పిచికారీ చేసేప్పుడు కాస్త అతుకుడు మందు అంటుంటాం కదా మనము, గమ్ అనేది కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకంతా వ్యాపించి బాగా పనిచేస్తూ ఉంది. ఇక అన్నిటికంటే ప్రధాన పంట వరి. ఈ వరి సుమారుగా నిజామాబాద్ జిల్లాలో 3 లక్షలపై చిలుకు ఎకరాల్లో పండించబడతా ఉంది. చాలా వరకు సన్న రకాలే సాగు చేస్తూ ఉన్నారు. బోనస్ను దృష్టిలో పెట్టుకొని ఈ సన్న రకాలు పురుగులు తెగుళ్లకు అధికంగా లోనవుతాయి. వర్షాలు లేకున్నా బోర్ల కింద ఇప్పుడు నాట్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల 1 నెల కూడా దాటిపోయింది. కానీ రైతులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల కొంచెం జంకుతూ ఉన్నారు. కొంతమంది 20/20/13 వాడుతూ ఉన్నారు. ఈ 20/20/13 వాడేవారు ఖచ్చితంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక గమేల, అంటే సుమారుగా అది 10 నుంచి 15 కిలోలు అవుతుంది. పొటాష్, మ్యూరియట్, పొటాష్ కలుపుకొని అడుగున వేసుకొని దానికి 1/2 కిలో 12% జింక్ EDTA కలిపి చల్లుకొని నాటుకుంటే బాగుంటుంది. పొటాష్ అనేది ఇలాంటి బెట్ట పరిస్థితుల్లో చాలా బాగా పంటను కాపాడుతుంది. కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఎవరైతే DAP వాడుతున్నారో, DAP వాడేవాళ్ళు 1 బస్తా DAPకి 1 గమేల యూరియా, 1 గమేల పొటాష్, మరియు అదేవిధంగా ఇంత ముందు మనం చెప్పుకున్నట్లుగా 12% EDTA జింక్ సల్ఫేట్ మార్కెట్లో మనకు చమత్కారం దొరుకుతుంది. జీటాన్ దొరుకుతుంది, ఆక్సిజన్ అని దొరుకుతూ ఉంది. ఇవి కలిపి నాటుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, ఈరోజే నేను గమనించింది ఏంటంటే నర్సరీలో కూడా, వరి నార్మలలో కూడా మొగి పురుగు చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి నాటేప్పుడు కొనలు తుంచి నాటుకుంటే మనము ఈ 80 నుంచి 150 వరకు ఈ గుడ్లను మనము చంపిన వాళ్ళం అవుతాము. రేపు లేకపోతే ఇదంతా గుడ్డు పగిలి లార్వాలుగా మారి మొగి కొట్టడం జరుగుతూ ఉంది. ఇక మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఇప్పుడు బిట్ట పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేయాలి? చెరువులు, కుంటలు, ప్రాజెక్టులో నీరు లేదు. మరి ప్రత్యామ్నాయంగా మనం ఏం వేసుకోవాలా? అంటే చెరువులు, కుంటలు కింద వరి తప్ప వేరేది పండదేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడైతే మనము నీటి వాడకం ఒక సక్రమంగా వాడుకుంటామో, అంటే ఇంతకుముందు తైబంద్ అనేది, అంటే ఈ పక్కనే ఇస్తాం నీళ్ళు, ఈ పక్కన ఇవ్వము అనే ఇది ఉండే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వరి తప్ప మేము వేరే పండించుకోము, మాకు రానే రాదు అనుకున్నప్పుడు మనకు అతి స్వల్ప కళారకాలైన 1007 అనేది జగిత్యాల నుంచి విడుదలైంది, ప్రత్యుమ్న అనే పేరుతోని. అది మీకు 100 నుంచి 105 రోజుల్లో పంట వస్తుంది. ఒకవేళ రేపు వర్షాలు బాగా వచ్చినట్లయితే వెంటనే దమ్ము చేసుకొని, చదును చేసుకొని దీన్ని డైరెక్ట్ సోయింగ్, డ్రమ్ సీడింగ్ చేసుకొని మనం వేసుకోవచ్చు. లేదా 7155 అనే ఒక వెరైటీ ఉంది, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ అనే వెరైటీ కూడా ఉంది. ఇలాంటి రకాల్ని వేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనము ఏ పంటలైనా కానీ జూన్ నుంచి మొదలుకొని 15 జూలై వరకు వేసుకోవచ్చు. ఒక సోయాబీన్ తప్ప అది 10 జూలై వరకు వేసుకుంటేనే బాగుంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఇక మరి నీటి ముంపును కూడా తట్టుకొని వచ్చే పంటలు ఏమున్నాయి చూస్తే ఎక్కడ ఏది కనబడదు. ఒకటి, కొంచెము మనము మడికట్లు చేసినాం కదా, గట్లన్నీ ఓపెన్ పెట్టేసి ఒకవేళ వర్షం పడితే సన్ఫ్లవర్ అనేది విత్తుకున్నా కానీ ఇది సన్ఫ్లవర్ ఇయర్ రౌండ్ పంట కాబట్టి అది కూడా విత్తుకుంటే బాగుంటుంది. ఇక తద్వారా వచ్చే పురుగులు తెగుళ్ళు ఏమున్నాయని చూస్తే వరిలో మటుకు మగి పురుగుకు మనకు కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు నాటిన వాళ్ళు ఎక్కడైతే 3 వారాలు అవుతుందో కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోండి, లేదా క్లోరాంత్రా నిల్లిపుల గుళికలు అయితే ఇంతకుముందు 4 కిలోలు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంపెనీ వారి సిఫారసు మేరకు 6 కిలోలు ఎకరానికి వేయాల్సి ఉంటుంది. ఇక మిగతా అంతా సవ్యంగానే ఉంది. ఏమైనా పురుగులు తెగుళ్ళు కానీ ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీరు శాస్త్రవేత్తలను అధికారులను వాళ్ళను సంప్రదించి సమయానుకూలంగా వాడుకోండి. ఇంకా ఎక్కడైతే నారు వేయలేదో నాటలేదో నారుమళ్ళు అలాగే ఉన్నాయో వాటిలో ఇంకా 10 రోజులు అయితే నాటుతామనే ముందు మీ అందరికీ తెలిసిందే ఇది బిస్ పైర్బైక్ సోడియం అనేది ఒక స్ప్రేయర్కు 10 ml వేసి పిచికారీ చేసుకుంటే మనకు ఆ నారుమళ్ళలో ఉన్న గడ్డంతా చనిపోతుంది. మరియు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి సుమారుగా 4 నుండి 5 సెంట్ల నారుమడికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 750 గ్రాముల చొప్పున చల్లుకుంటే మనకు భవిష్యత్తులో ఈ మొగి పురుగు రాకుండా ఉంటుంది. ఇక జిల్లాలో అక్కడక్కడ చెరుకు కూడా పండించబడుతూ ఉంది. చెరుకు ఇప్పుడు సుమారుగా 6 నెలల పంట అయి ఉంటుంది. దీనికి 2వ డోసు ఎకరానికి 2 బస్తాల యూరియా వేసినట్లయితే బాగుంటుంది. ఇప్పుడే ఇది గ్రాండ్ గ్రోత్ స్టేజ్ మొదలవుతుంది, ఏపుగా పెరిగి వస్తుంది. ఇప్పుడు పీక పురుగు వచ్చే సమయం కూడా అయిపోయింది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ రెడ్ మైట్ రావచ్చు. రెడ్ మైట్ అంటే ఆకులన్నీ ఎరుపు బారుతుంటాయి. దానికి మనకు వెట్టబుల్ సల్ఫర్ కానీ లేదా ఏదేనీ మైటిసైడ్ ఓమైట్ కానీ మెస్టమైట్ కానీ ఇలాంటివి కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కడైనా మొగ్గు పురుగు ఉంటే మటుకు మనము క్లోరాంత్రా నిల్లిపుల గుళికలు ఎకరానికి 6 కిలోల చొప్పున చాళ్ళలో చల్లుకుంటే ఎండలకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా మొగ్గు ఎండిపోవడము అలాంటి దానికి క్లోరాంత్రా నిల్లిపుల గుళికలు ఎకరానికి 6 కేజీలు చాళ్ళలో చల్లుకోవాలి. రైతు సోదరులకు ఒక సంతోషకరమైన విషయము, మనకు కేంద్ర ప్రభుత్వము సుమారుగా 6,000 కోట్లతో కపాస్ క్రాంతి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది, కొత్త పథకము. దీంట్లో 2.5 ఎకరాలకు సరిపడే పత్తి విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నారు, దానికి తోడుగా కొన్ని మందులు కూడా ఇస్తున్నారు. దీంట్లో హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఎకరాన 45,000 మొక్కలు వచ్చేట్లు మనకు విత్తుకోవాలి. అంటే వరుసకు 3 ఫీట్లు అంటే 90 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు 10 సెంటీమీటర్ల చొప్పున ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే ఎకరాన 45,000 మొక్కలు వస్తాయి. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత వ్యవసాయాధికారిని కలిస్తే వాళ్ళు మీ ఛాయిస్ అక్కడ వెరైటీస్ ఏ కంపెనీ తీసుకోవాలని ఉంటుంది. ఉదాహరణకు 92, 92, 91, 11 ఇలాంటి వెరైటీస్లు హై డెన్సిటీ అంటే సాంద్రత ఎక్కువ, మొక్కల సాంద్రత ఎక్కువ పెట్టి పండించేది. ఇది 5 సంవత్సరాల పథకం అనుకుంటాను. రైతులు ఎవరైనా ఇంకా పత్తి పెట్టని వాళ్ళు ఉంటే, భూములు ఖాళీగా ఉంటే, రేపు ఎల్లుండే వర్షం పడితే పత్తే పెడదామనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ స్కీమ్ను అనవసరంగా వాళ్ళు లూజ్ కాకుండా పట్టాదారు పాస్బుక్, ఆ తర్వాత ఆధార్ కార్డు తీసుకుపోయి సంబంధిత వ్యవసాయ అధికారిని కలిసి మీకు ఏ వెరైటీ అయితే ఇష్టం ఉంటుందో దాన్ని తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేయనైనది. సో రైతులు ఏ సమస్యలున్నా అధికారులను శాస్త్రవేత్తలను సంప్రదించవలసిందిగా కోరుతూ మీ కిషన్ రెడ్డి, ధన్యవాదములు.
1: మీరింతవరకు ప్రస్తుతం ఈ ఖరీఫ్లో సాగవుతున్న వివిధ పంటలలో రైతులు పాటించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి, వివిధ పంటలలో అధిక దిగుబడి కోసం రైతు పాటిస్తున్న అనుభవాల గురించి రేంజల్ మండలం నీలా గ్రామ అభ్యుదయ రైతు సుందర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఎం శశిరేఖ.
1: ఈరోజు రేంజల్ మండలం నీలా క్యాంపులో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న అభ్యుదయ రైతు దాసరి సుందర్రావు గారు ఉన్నారు. మరి ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎలాంటి మెలకులు పాటిస్తున్నారు మంచి దిగుబడి కోసం, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుందర్రావు గారు.
2: నమస్కారం అండి.
1: సుందర్రావు గారు, మీరు ఎంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు, ఏ ఏ పంటలు సాగు చేస్తూ ఉంటారు?
2: మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. పత్తి ఎక్కువ పండిస్తాం మేము. మెట్ట పంటలు మినుము, పెసరి, కంది ఇలాంటివి పండిస్తాం. వరి పంట కూడా పండిస్తాం కొద్దిగా, అది పత్తి ఎక్కువ పండిస్తాం మేము. పాడి పశువులు ఉన్నాయండి.
1: మరి పత్తి పంట సాగు చేస్తున్నాం ఎక్కువ విస్తీర్ణంలో అని చెప్తున్నారు కదండి, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
2: ఏట 4 ఎకరాలు చేస్తామండి, 4-5 ఎకరాలు చేస్తామండి. అది మొత్తం ఎర్ర నేలండి, చౌక భూమి. 2 సార్లు దుక్కి దున్నేసి ఒకసారి ఎద్దలతోనే గుంట కొట్టేసి వర్షం పడగానే విత్తనం పెట్టేస్తామండి. మేము ఎక్కువ బన్నీ రకం అండి, నూజివీడి కంపెనీ వాళ్ళది బన్నీ రకం పెడతామండి. అది వర్షాధారం అండి. వర్షాధారం అయితే దుక్కిలోనే ముందే మేము 2 సంచులు బీసి బీసి ఒక సంచి అక్కడికి జల్లేసి విత్తనం వేస్తామండి. విత్తనం వేసిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ ముందు ఏదో పెడతామండి, మళ్ళీ ఒక 3 సంచులు కడికి ఎకరానికి. మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఒక 10 సంచుల దాకా మందు పెట్టేస్తామండి, పొటాష్ కలిపి.
1: సుందర్రావు గారు, మరి దీంట్లో అంతర పంటగా మీరు ఇంకా ఏమైనా పంటలు సాగు చేస్తూ ఉన్నారా?
2: ఇంతకు ముందు వేసేవాళ్ళం అండి మినుము, పెసరి. ఇప్పుడు కలుపు నివారణ కావట్లేదు కాబట్టి మానుకున్నామండి. అది దానివల్ల పత్తి మంచి ఏపుగా వచ్చేస్తుంది, పత్తి దిగుబడి బాగా వస్తుందండి.
1: సుందర్రావు గారు, మీరు ఇక్కడ ఎర్ర చౌక భూములు ఉన్నాయి, ఇందులో మేము పత్తి పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి కలుపు ఏ విధంగా ఉంటుంది? మరి కలుపు ఆశించినట్లయితే నివారణగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: కలుపు అయిన కాడికి మేమండి వ్యవసాయం ద్వారా తీసేస్తాం, అరకపాటు ద్వారా లేకపోతే లేబర్తో. ఇంకేవాళ్ళ రేపు కొద్దిగా ఈ గడ్డి మందులు వచ్చినాయండి, ఆ గడ్డి మందుల ద్వారా కూడా కొద్దిగా నివారణ చేస్తున్నాం మేము. కలుపు అనేది బాగా వస్తుందండి ఖర్చు. ఇప్పుడు ఇంతకుముందు కూలి తక్కువ, ఇప్పుడు కూలి ఎక్కువ అయ్యేసరికి ఎకరానికి 10,000 రూపాయలు కలుపుకే వస్తున్నాయండి ఖర్చు. 4 సార్లు కలుపు తీస్తున్నామండి.
1: అంటే 4 సార్లు కలుపు తీయాల్సి వస్తుంది, గడ్డి మందు వాడినా వాడకపోయినా కూడా 4 సార్లు తీయాలంటారు?
2: తీయాలండి, తీసిన దాకా కావట్లేదండి.
1: మరి దుక్కి చేసిన తర్వాత మీరు విత్తనం ఎలా విత్తుకుంటారు, అంటే ఎంత దూరంలో సాగు చేస్తూ ఉంటారు?
2: 1 సైడ్ వచ్చేసి 40 అంగుళాలు, 1 సైడ్ వచ్చేసి 20 అంగుళాలు. 40 అంగుళాలతో మేము తాడు ద్వారా మేము విత్తనం చేస్తామండి. ఇక్కడ విత్తనం చేస్తే వెంబట్టి 1 వారం రోజుల కల్లా ముల్చేస్తే, 10 రోజులకు ముల్చేస్తే మళ్ళీ ఏడన్నా బాజులు అయితే బాజులు మళ్ళీ వేపిస్తాము. వర్షం పడిన తర్వాత విత్తనం వేస్తామండి మేము. నీళ్లు పెట్టి వేయాలంటే నీళ్ళు లేవు కదా, వర్షం పడ్డ నాడే విత్తనం వేస్తామండి మేము. మొలకొచ్చే

0: వచ్చేస్తుంది, 5-6 రోజులకు మొలక వచ్చేస్తుంది. మళ్ళీ ఏమంటే 10 రోజుల దాకా చూసుకుని రాని ఉంటే కనుక వర్షం పడితే కనుక వస్తుంది, లేకపోతే ఏమంటే ఇత్తనాలు పడిపోదలేస్తుంది బాజులు.
1: సుందర్రావు గారు, మరి పత్తిలో ఏ రకాలున్నాయి, మరి ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం అవుతుంది?
0: పత్తిలో రకాలండి, నూజివీడి కంపెనీ వాళ్ళది బన్నీ రకం ఒకటి ఉంది, తులసి రకం ఉంది, ఇవి ఎక్కువ పెడతామండి మేము. ఎకరానికి వచ్చేసి 800 గ్రాములు ఇత్తనాలు అవసరమవుతాయండి. ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే రకాలు వచ్చినాయండి, వేరే రకాలు వచ్చినా కూడా మేము పాత ఇత్తనాలే అవే ఎక్కువ వాడుతున్నామండి. ఇక వెరైటీ వచ్చినాయంటే వాటి చూసుకుంటూ ఆ ఇత్తనాలు పెడుతుంటామండి మేము.
1: అంటే మీరు బన్నీ రకం ఎంతకాలంగా సాగు చేస్తున్నారు?
0: దాదాపు 10-15 సంవత్సరాలు చేస్తున్నామండి. BT2 వచ్చిన కానీ అవే సాగు చేస్తున్నామండి మేము.
1: అంటే ఇందులో దిగుబడి బాగుంటుంది?
0: దిగుబడి బాగుంటుందండి, కొమ్మ బాగా పెద్దగా వస్తే చెట్టు బాగా పెరిగిద్ది, కనీసం 6-7 ఫీట్లు చెట్టు పెరిగిద్ది అండి, పెరిగింది బ్రహ్మాండ క్రాప్ వచ్చిందండి అది.
1: అంటే గత సంవత్సరం ఖరీఫ్ లో సాగు చేసిన పత్తి పంటకి గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం జరిగింది కదండి, మరి మీరు ఎంచుకున్న ఈ రకంతో ఎంత దిగుబడి వచ్చింది మీకు?
0: పోయినసారి కొద్ది తక్కువ వచ్చిందండి ఆ రకంతోనే, అది ఫస్ట్ క్రాప్ లో రాలేదండి, 2వ క్రాప్ లో వచ్చింది. 2వ క్రాప్ లో ఎకరానికి 2 క్వింటాల కడికి నష్టం వచ్చిందండి, అయినా పర్వాలేదండి.
1: మరి పత్తి పంటకు మీరు దుక్కిలో ఏ ఎరువులు వాడతారో చెప్పారు, మరి పైపాటుగా ఇంకా ఏ ఎరువులు వాడాల్సిన అవసరం ఉంటుంది?
0: ఎరువులు వచ్చేసి ఎక్కువ మేము యూరియా తక్కువ వేస్తాము, కాంప్లెక్స్ ఎక్కువ వేస్తాము, DAP, BCBS, యూరియా, పొటాష్ 3-4 సార్లు వేస్తామండి మందు. ఒకసారి వేస్తే చెట్టుకి ఇది కాదు దుక్కికి ఇది కాదని 4 సార్లు వేస్తాము మందు అది.
1: అంటే ఇప్పుడు పూత కాత వచ్చే దశలో కూడా మనం పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే పూత రాలిపోవడం వల్ల కూడా కాయ అభివృద్ధి చెందదు కాబట్టి, మరి పూత దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పూత దశ వచ్చేసరికి మనం గత మందులు కొట్టుకోవాలండి, పై మందులు, పూత నిలిచే మందులు కానీ ఏదైనా కొట్టుకోవాలి. అది చిన్న మొక్క దశలో ఉన్నప్పుడు మనకి పేనుబంక్ అనే వస్తుంది, దానికి ఎస్ పెట్టు కొట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి కొరాజిన్ వస్తుంది, ఇప్పుడు ఆ కొరాజిన్ కొడితే శుభ్రంగా కంట్రోల్ అయిపోతుందండి పురుగంతా.
1: సుందర్రావు గారు, మీరు పత్తి పంటను సాగు చేస్తున్నారు కదండి, మరి వర్షాలు ఎక్కువైనా కూడా పురుగులు గాని తెగులు గాని ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది పంటకి, మరి మీరు ఎంచుకున్న ఈ రకంలో ఏ ఏ తెగుళ్లు ఏ ఏ పురుగులు ఆశించడం మీరు గమనించారు, మరి నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
0: చిన్న దశలో ఉన్నప్పుడు చెట్టు 20-30 రోజుల లోపు ఉన్నప్పుడు పేనుబంక్ వస్తుంది, పేనుబంక్ అయినా ఎస్పెట్ పౌడర్ కాన్ఫిడర్ కొడతాము. తర్వాత 30-45 రోజులు అంతా పూత పిందే టైము, అప్పుడు ఏమి రావు, కొద్ది కొద్ది పురుగు వస్తే ఏదైనా ఒక రకం మందు కొట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చెట్టు ఎక్కువ పెరిగితే గనక 3-4 సార్లు కొద్ది పాయలుగా తీసేస్తే గనక బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి గాలి తగిలి కాయంతా నివారణ ఉంటుందండి, మంచిగా కుళ్ళిపోకుండా ఉంటుంది. వర్షాలు ఎక్కువ అయితే కిందన్న కాయంతా కుళ్ళిపోతుంది, అందుకని 3-4 సార్లకు పాయ తీసేస్తే గాలి తగిలి కాయంతా బాగుంటుంది పడిపోకుండా. గులాబీ రంగు పురుగు అనేది పిందె దశలోనే అది మామూలుగా లోపలికి వెళ్ళిపోయింది, కాయ పలిగే వరకు మనకు తెలియలేదు అందుకే పురుగు ఉన్నది సంగతి, అందువల్ల ఏమి చేయలేకపోయాము. ఈసారి ఏదన్నా వస్తే కనుక ఏదైనా మందు కొట్టొచ్చండి.
1: సుందర్రావు గారు, పత్తి పంట 6 మాసాలు ఉంటుంది కాబట్టి, మరి పత్తి ఎప్పటి నుంచి తీస్తారు, ఏ మాసంలో పత్తిని తీయడానికి అవకాశం ఉంటుంది?
0: మనకి అక్టోబర్ నుంచి పత్తి తీస్తామండి, అక్టోబర్ స్టార్టింగ్ నుంచి పత్తి తీసే అవకాశం ఉంటుంది, అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా పత్తి తీసేస్తాము, తర్వాత సెకండ్ క్రాప్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ దాకా తీస్తుంటాం పత్తి. పత్తి తీసేది మనకి తెలంగాణకు వచ్చేసి చెమట అనేది ఉండదు కాబట్టి ఎప్పుడు తీసినా ఒకటే తీసుకుని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, తేమ శాతం అనేది ఉండదు కాబట్టి మనకి. అది ఆంధ్ర వచ్చేసరికి ఉదయం పూట బాగా తేమ ఉంటది కాబట్టి ఉదయం తీయరు అక్కడ, తెలంగాణలో ఎప్పుడు తీసినా బాగానే ఉంటుంది పత్తి మట్టికి.
1: మరి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, దిగుబడి ఎంత వస్తుంది పంటలో?
0: ఎకరానికి వచ్చేసి ఇంతకు ముందు తక్కువ వచ్చేది 10,000 రూపాయలు వచ్చేది, ఇవాళ రోజున 25-30,000 దాకా వస్తుంది. దిగుబడి వచ్చేసి వచ్చిన సంవత్సరం 40-50 వేలు వస్తున్నాయి, రాని సంవత్సరం దాని దగ్గర జరిగిపోతుంది. లాస్ట్ టైంలో వర్షం లేకపోతే కనుక దిగుబడి రాదండి. మార్కెట్ వచ్చేసి 4,000-5,000 వరకు ఉందండి ఇప్పుడు. ఇంక ఇప్పుడు గవర్నమెంట్ ఏదో పెంచుతుంది అంటున్నారు, పెంచితే కనుక అది సంతోషమే. మనకి ఇక్కడ తెలంగాణకు వచ్చేసి మార్కెట్ బహిసా మార్కెట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మాకైతే ఇళ్లకు వచ్చేసి తీసుకెళ్తుంటారు, ఎంత పత్తి అయినా సరే ఇంటికి వచ్చేసి 10 క్వింటాలు 20 క్వింటాలు 50 క్వింటాలు ఎంతైనా సరే ఇంటికనే లోడ్ చేసుకుని తీసుకెళ్తారు.
1: ఈ పంటలే కాకుండా ఇంకా మీరు ఏ పంటలు సాగు చేస్తుంటారు?
0: కూరగాయ పంట ఎక్కువ సాగు చేస్తుంటామండి, పత్తి పంట 4-5 ఎకరాలు, కూరగాయకు 2 ఎకరాలు కంటిన్యూ సాగు చేస్తామండి మేము. టమాటా ఒకటి, ఉల్లిగడ్డ, బెండకాయ, బీర, ఆకుకూరలు, పాలకూర, మెంతికూర ఇవన్నీ సాగు చేస్తామండి మేము. బెండ బీర వచ్చేసాను మే ఫస్ట్ వీక్ లో పెడితే గనక మనకి 10 జూన్ దాకా స్టార్ట్ అయితే 10 జూన్ కల్లా అవి తీసేసి మళ్ళీ వరి పొలం నాటుకోవచ్చు. ఇక టమాటా వచ్చేసి మామూలుగా సెప్టెంబర్ లో పెడతామండి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పెడితే గనక దిగుబడి బాగా వస్తుందండి. టమాటా అనేది కంటిన్యూ పెడతానే ఉంటాం, వస్తూ ఉంటుంది దిగుబడి మనకి, అది సంవత్సరం పొడుగుతా వస్తానే ఉంటాం మనకి రాప. ఇక్కడ మా ఏరియాలో మేము పండిస్తామండి అది.
1: మరి ఇక్కడ మీరు మార్కెట్ ఎలా చేస్తారు కూరగాయ పంటల్ని?

0: పంట పండిందని పెట్టండి, పంట ఎంత పండితే అనక అంత ఇక్కడ దగ్గరనే మార్కెట్లు ఉన్నాయి, మార్కెట్ లేకపోతే నిజామాబాద్ మార్కెట్కి వెళ్ళిపోతాం అండి. ఎక్కువ ఎంత దిగుబడి ఎక్కువ వస్తే అంత మార్కెట్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడ చిన్న చిన్న మార్కెట్లు ఉన్నాయి, వీక్లీ మార్కెట్స్, వాటికి తీసుకెళ్లి అమ్ముకుని వస్తాం అండి. హోల్సేల్ అమ్ముతాము, కూర్చొని కూడా మేము కూడా దుకాణం వేసి అమ్ముతామండి.
1: మరి కూరగాయ పంటలో ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు?
0: మంచి లాభాలు ఉంటాయండి, చేసుకోవాలి. ఇంటి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే మంచి లాభం ఉంది, లేబర్ పెట్టి చేస్తే ఏది కాదండి, ఇంటి వాళ్ళు చేసుకునే వాళ్ళు కావాలి. టమాటా ఒకసారి మార్కెట్ అనేది ఉంటది, అది ఎప్పుడు ఉంటది అనేది తెలియదు. మనం పెట్టేది కంటిన్యూ పెడతామంటే కంటిన్యూ ఎప్పుడైనా ఒకసారి తెలియదు, నాలుగు నెలలకు ఒకసారి తెలియని కూడా మనకి ఇచ్చిన పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసేది, తర్వాత ప్రాఫిట్ ఉంటుంది మనకి. అది టమాటా వచ్చేసి నాలుగు నెలల పంట అండి. అది
1: సుందరరావు గారు, మరి మీరు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, వీటికి సంబంధించిన విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు?
0: నిజామాబాద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి విత్తనాలు, అక్కడ నుంచి సబ్సిడీ మీద మొత్తం తీసుకొస్తాం విత్తనాలు.
1: అంటే అన్ని రకాల విత్తనాలు ఇస్తారా?
0: అక్కడ అన్ని రకాల విత్తనాలు ఇస్తారండి, బెండ బీరా టమాటా ఉల్లిగడ్డ విత్తనాలు పాలకూర విత్తనాలు అన్ని ఇస్తారండి, అన్ని తీసుకొచ్చుకుంటామండి మేము అక్కడ నుంచి, పాస్బుక్ల ద్వారా ఇస్తారు, తీసుకొచ్చుకుని మేము యూజ్ చేసుకుంటామండి. ఇక్కడ టమాటా వచ్చేసి మూడు స్టెప్లుగా పెడతామండి, ఆగస్టులో పెడతాము, ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెడతాము టమాటా, అది వచ్చేసి నవంబర్ డిసెంబర్లో వస్తుంది, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో పెడితే కనుక మార్చి ఏప్రిల్ దాకా క్రాప్ వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరిలో పెడితే అది మే జూన్ వరకు క్రాప్ వస్తుంది. టమాటా మూడు సార్లు ఇస్తామండి, సంవత్సరం మూడు సార్లుగా పెడతామంటే మూడు సార్లుగా వస్తూ ఉంటుంది టమాటా.
1: సంవత్సరం పొడిగితే టమాటా పంటను మనం సాగు
0: చేసుకోవచ్చండి, బోర్ నీళ్ళ ద్వారా మనం సాగు చేసుకోవచ్చండి.
1: సుందరరావు గారు, మరి రైతులు సాగు చేసే పంటల్లో మంచి దిగుబడి పొందాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలంటారు?
0: పంట మార్పిడి చేసుకోవాలండి ఎక్కువగా. మనం ఇప్పుడు నేను వచ్చేసి నాలుగు ఎకరాలు పత్తి పెడితే కనుక రెండు ఎకరాలు కూరగాయ కుంచుకుంటాను, ఈ నాలుగు ఎకరాలు వచ్చేసి ముందు నాటి కిందటి రెండు ఎకరాలు కూరగాయ కుంచుకొని ఒక ఎకరం వరి పొలం నాటుకుంటాను, మిగిలింది పత్తి పెట్టుకుంటాను. ఎప్పుడు పంట మార్పిడి చేసుకుంటా ఉంటే మనకు మంచిగా ఉంటుంది. రైతులు చేయాల్సింది అవి, కానీ చేయట్లేదు ఇవాళ రేపు ఎవరు, ప్రతి ఒక్కరు అదే పొలం అదే పంట అదే చేస్తా ఉన్నారు. ఎప్పుడు పంట మార్పిడి చేయాలి, ఎరువులు వేసుకోవాలి ఎక్కువగా పొలాలకి, సేంద్రియ ఎరువులు ఇళ్ళకాడ ఎరువులు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయండి.
1: సుందరరావు గారు, మరి మీరు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి తోటి రైతులకు మంచి విషయాలు అందించారు, మరి మీకు ఆకాశవాణి తరఫున రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: థాంక్స్ అండి, నమస్కారం అండి.
1: మీరింతవరకు వివిధ పంటలు సాగు చేస్తున్న రేంజల్ మండలం నీలా గ్రామ అభ్యుదయ రైతు సుందరరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం శశిరేఖ. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: శిక్షణ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల

ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతుంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలక అంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది.

ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతుంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం

0: పోలీసులు సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20% పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
4: డెంగ్యూ వైరస్ అనేది మనకి ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తిస్తుంటుంది. అండ్ ఈ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకి అన్ని రక్త కణాలపైన దాడి చేస్తుంది. ఎస్పెషలీ వెన్నెముక్కలు ఉన్న ములగం లోపల మన రక్త కణాల ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఫార్మేషన్ అవుతుందో అక్కడ కూడా దాడి చేసే వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ అన్నది, ప్లేట్లెట్ ప్రొడక్షన్ అన్నది కాకపోవచ్చు. అండ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వ్యాపించడానికి 2-3 రోజులు పడతాయి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఫస్ట్ డేనే బ్లడ్ టెస్ట్ వెళ్ళాము అంటే మనకి ఈ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ తీసుకొని ఒక 1 or 2 డేస్, అంటే ప్రతి మనిషిని బట్టి వేరువేరు ఉంటుంది. కొందరికి 2nd or 3rd day. సో అందువల్ల మనము 2nd or 3rd day బ్లడ్ టెస్ట్ వెళ్ళాలి అని చెప్తుంటాము. ముందు సంవత్సరం ఆ పేషెంట్కి డెంగ్యూ వస్తే అది యాంటీబాడీస్లో పాజిటివ్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుందంటే, దాంట్లో 2 types of antibodies ఉంటాయి. డెంగ్యూ IgM యాంటీబాడీ టెస్ట్, IgG యాంటీబాడీ టెస్ట్. IgM యాంటీబాడీ అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అయింది, IgG యాంటీబాడీ అంటే ఓల్డ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నమాట. సో అందుమూలంగా మనము 2 IgM IgG టెస్ట్ చేస్తాము. దాంతోపాటు NS1 ఒక టైప్, డెంగ్యూ వైరస్ అనేది 4 type రకాలుగా ఉంటుంది, type 1, type 2 అవన్నీ. సో దాంట్లో మనం NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తాము. అది ఒక్కొక్కసారి 3rd day, 4th day. సో ఫస్ట్ డే మాత్రం మనము టెస్ట్కి వెళ్ళకూడదు, 2nd, 3rd day ఆర్ అట్లా పోతేనే అది కరెక్ట్ విధానంగా నడుస్తుంది.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం,
5: మహిళా లోకానికి ప్రియనేస్తం,
6: యువజనులకై ఉత్తుంగ తరంగం,
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
7: కొంతకాలం
6: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
6: అన్ని తానై
5: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన.
9: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. అభిరుచి. శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా చక్రం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ముప్కాల్ మండలం రేంజర్ల నుండి ఎనుగందుల ఓంకార్, నిర్మల, లలిత, అద్వైత్, రమ్యశ్రీ, జోగ, వినోద్, రవి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258 డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం
0: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
0: సెల్ 7799090505 డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్ అపోజిట్ హోప్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. ఇప్పుడు వినే పాట పోస్ట్మ్యాన్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ నుండి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, పల్లవి, కిసాన్ రెడ్డి, జయంత్, ప్రియదర్శిని, లహరిక, బద్దుల గంగాధర్, బద్దుల లక్ష్మి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. ఇప్పుడు వినే పాట డాక్టర్ బాబు. సినిమా కోసం ఘంటసాల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, రవీందర్ కుమార్, చంద్రకళ, సూర్యకళ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, బీర్కూర్ మండలం సాంబాపూర్ గ్రామం నుండి మేకల భూమయ్య, లక్ష్మి, సత్యం, సౌమ్య, సురేష్, రేవంత్ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట రుద్రమాదేవి. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ కోటగల్లి నుంచి లోకం పాండు, సునీత, ఆరాధ్య, శ్రీవల్లి, గంగామణి మరియు కుటుంబ సభ్యులు, వీరందరి కోసం హరిహరన్ మరియు సాధన సర్గం పాడిన ఈ పాటను విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట మాయదారి మల్లిగాడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ చారి మరియు కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.
1: Ha ha ha.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

మీరు విన్న ఈ పాట గంగా మంగ సినిమా నుండి. ఇప్పుడు విందాం బంగారు చెల్లెలు. సినిమా కోసం పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.